0: దైవభావంబు హృదయాన తలవనీక దైవభావంబు హృదయాన తలుపనీక రెండు దోషాలు వెంటాడుచుండు నరుని తనదు లక్షల దోషాలు దాచుకొనుచు తనదు లక్షల దోషాలు దాచుకొనుచు పరుల దోషంపు నలుసును బయటబెట్టు పరుల దోషంపు నలుసును బయటబెట్టు.
1: డివైన్ ఫీలింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ టూ రీజన్స్. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara
1: embodiments of love, students, boys and girls,
0: dhanyulu punyulu dharmikulu ainatvanti iddari వ్యక్తుల యొక్క చరిత్రము రామాయణంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.
1: ఇన్ ద సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ రామాయణ ద హిస్టరీ ఆఫ్ ది టూ ఇండివిజువల్స్ హు ఆర్ నోబుల్ ద వన్ ఆఫ్ చారిటీ ద మెరిటోరియస్ ఇన్ దేర్ క్యారెక్టర్ ఆర్ రివీల్డ్.
0: ఒకడు సుగ్రీవుడు,
1: వన్ ఇస్ సుగ్రీవ,
0: రెండవడు విభీషణుడు,
1: ద సెకండ్ ఇస్ విభీషణ.
0: ఈ సుగ్రీవ విభీషణుల యొక్క చరిత్రలు మహాపవిత్రములైనటువంటివి.
1: ద స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సుగ్రీవ అండ్ విభీషణ ఆర్ సీక్రెట్.
0: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
1: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
0: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్లాడు రామచంద్రుడు.
1: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
0: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
1: ఇన్ఫాక్ట్ విభీషణ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర.
0: రామచంద్రుని మైత్రి కలిగిన తర్వాత సుగ్రీవుడు ఇతను మానవాదర్శకుడు అని నిరూపించాడు.
1: ఆఫ్టర్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ we could know the human aspect there.
0: Kani ramulu yokka aashrayam chikkaga purame vibhishanudu ramudu dayamayudu ani gurtinchadu.
1: Vibhishana could come to know of the character of Rama that he is compassionate.
0: Itti pavitramainatvanti yokka snehitulu ramulaku kalagatam chaala aanandamani anipinchindi ramayanam.
1: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
0: Mahabharatam 18 dinamulu jarigindi.
1: The Bharata war took place for 18 days.
0: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
1: But Rama Ravana war went on for 75 days.
0: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
1: We count them by days. By way of physical worldly sense,
0: ivi kevalamu pravrutti yokkala ankelu.
1: This number is just worldly way.
0: Kani nivrutti yokka ankelanu manam vicharinchi chusinappudu naatiki netiki inka ye naatiki ainappatikini prati manavuni yokka hrudayam aneetunte yokka yuddharangamunandu kauravulu pandavulu ramulu ravanudu nirantaramu ee yokka bhoomi pai yuddham salupuchune unnaru.
1: But if you really understand the inward meaning there, we'll find there is a constant conflict war between Kauravas and Pandavas, Rama and Ravana, on the battlefield of heart.
0: నిరంతరము కూడాను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: There is a conflict between truth and falsehood.
0: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
0: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును, ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును, ఇది ఎవరూ చెప్పలేరు.
1: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
0: దివ్యత్వం యొక్క తత్వాన్ని గుర్తించటము అందరికీ చేత కాదు.
1: It's not possible to everyone to recognize the divinity.
0: అందులో పరధనాభరణ అనగా పరుల యొక్క ధనమును అపహరించేటువంటి వాడు, పరస్త్రీని ఆశించేటువంటి వాడు, ఉత్తమను చూచి పరిహసించేటువంటి వానికి దివ్యత్వం అనేటువంటిది ఏనాటికి కూడా అర్థం కాదు.
1: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
0: మహనీయుల యొక్క తత్వం అనేటువంటిది కేవలము హృదయతత్వంగా భావించుకుని గుర్తించినటువంటి వారికే ఇది అర్థమవుతుంది.
1: Those that will understand the innate divinity will be able to know this.
0: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
1: In the 75 long days of war, thousands on either side
0: died. ఈ యుద్ధముల గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
0: కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
1: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
0: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చెయ్యాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
1: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
0: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
1: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
0: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చొనిపెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
1: Following day, Hanuman was proceeding with Lakshmana on his shoulder, ready to fight with Indrajit.
0: Indrajitu mandalinatunte kopamuto,
1: Indrajit highly furious.
0: Vibhishana, neevu kula drohivi, rajya drohivi ani amitanga dushistu vachadu.
1: Hanuman went on criticizing, attacking Vibhishana. You are a traitor, you are a betrayer.
0: Appudu Vibhishanu kudanu satyamunu gurtinchipa cheyalane uddesham kaligi Indrajitu నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
1: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
0: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడా రాక్షసుల యొక్క సహజము.
1: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్ అన్నెసరీ టాక్.
0: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
0: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
1: To kidnap a woman is the worst of the sins.
0: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
1: The whole kingdom will be ruined.
0: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
1: You will put your clan to total ruin.
0: నీ రాజ్యమును నీవు మంటగలుపుతున్నావు.
1: You will burn your kingdom.
0: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
1: I taught him in varied ways, telling him that's not good.
0: ఇదే ఒకానొక సమయములో
1: this at one time
0: కుంభకర్ణ రావణ
1: శూర్పణఖ
0: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
1: When they all the three met, they said,
0: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
1: I could not believe the noble path shown by Vibhishana.
0: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
1: I could not follow the righteous path.
0: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
1: I am forced to this present plight because of that.
0: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
1: రావణ హింసెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్
0: అనగా
1: మీనింగ్
0: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం కావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ద క్లాన్ అండ్ ద కింగ్డమ్? ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఆర్ యువర్ ఫాదర్?
0: తన చేతులారా తన రాజ్యమును నాశనం చేసుకున్నాడు రావణుడు.
1: రావణ హాస్ బర్న్డ్ హిస్ కింగ్డమ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్.
0: మంచి మాటలు అతనికి ఏమాత్రం కూడాను అర్థం కాలేదు.
1: హీ డిడ్ అండర్స్టాండ్ గుడ్ వర్డ్.
0: ధర్మం అంటే ఎరుగునటువంటి మూర్ఖులకు ఈ విధమైనటువంటి ధర్మం ఏ రీతిగా అర్థమవుతాయి?
1: A foolish people will never be able to understand the righteous aspect.
0: Adharmame athaniki preeti.
1: He loves unrighteousness.
0: Asatyame athaniki aanandamu.
1: He delights himself in lies.
0: Durmargame athani pranamu.
1: Wickedness is very lie.
0: Itti durbhavamulo durshangamulato koodinatvanti ravana yokka hrudayamu ee reetiga marutundi.
1: How do you expect the heart of Ravana to change with all the wickedness
0: and anomaly?
1: With his own hands he has burnt
0: his own kingdom.
1: I am not responsible for the ruin.
0: Inte kaakunda.
1: Not only this.
0: Indrajitu maroka prashna vesadu.
1: Indrajit has put another question.
0: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kani virodhulu ayinatundi varito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
1: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
0: Indrajitu.
1: Indrajit.
0: Satya satyamulu eruganatundi moorkudavu neevu.
1: You are a fool. You don't know what is truth and what is
0: dharma. Dharmadharmamunu eriginatvanti vaadu nenu.
1: I know what is righteous and unrighteous.
0: Dharmadharmamunu telisikudanu nenu madhyasthudiga undatamu idi manchidi kaadu.
1: Having known what is right, I cannot be neutral.
0: Dharmadharmamunu samajamulaku tappaga cheppitirali.
1: The society should necessarily know what is right and what is wrong.
0: Nenu madhyasthudiga undinappudu samajam naashanam avutundi.
1: When I am neutral, the whole society will ruin.
0: Kanuka nenu madhyasthudiga undatamu veelu kaadu.
1: Is not possible to be neutral.
0: Nenu ramunato cheyatamu naa yokka sahajamainatundi yokka swabhavamu.
1: Is my natural quality.
0: Idi naa punya phalamu. Naa janmam.
1: Can remain neutral. Is not proper on your part to join the enemy's camp.
0: Indrajittu.
1: Indrajittu.
0: Satya satyamulu eruganatvanti moorkudavu neevu.
1: You are a fool. You don't know what is truth and what is
0: dharma. Dharmadharmamunu eriginatvanti vaadu nenu.

0: చేయటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావము.
1: ఇస్ మై నేచురల్ క్వాలిటీ.
0: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
1: ఇట్ ఈస్ ది మెరిట్ ఆఫ్ ద పాస్ట్ దట్ మేడ్ మీ టు బి విత్ రామ.
0: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
1: ఐ కుడ్ హ్యావ్ హిస్ లోటస్ ఫీట్ అట్ ద రైట్ టైం.
0: అతని సన్నిధియే నా పెన్నిధి.
1: హిస్ వెరీ ప్రాక్సిమిటీ ఇస్ మై వెల్త్.
0: ఏమైనా భావించు అన్నా,
1: యు మే థింక్ ఇన్ ఎనీ వే,
0: కానీ
1: బట్
0: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసుడితో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
1: Everyone knows that Vibhishana is put to suffering like this.
0: ఒక విభీషణుడు కాదు,
1: నాట్ ఓన్లీ విభీషణ,
0: ఇలాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
1: There are many noble souls in Lanka.
0: కానీ దుర్మార్గములకు వెరచి, దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
1: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
0: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
1: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
0: Hanuman,
1: him. Hanuman,
0: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
1: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
0: Lanka anta kudanu maharakshasule.
1: The whole Lanka is full of demons.
0: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
1: In the midst of them,
0: enta kaalam nenu ee vidhanga jeevinchali.
1: How long should I lead the life with tongue? Yenaadu
0: Sri Rama anugraham naaku praaptistundi.
1: When do I deserve God's grace?
0: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
1: When I would gain the proximity.
0: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
1: I have been waiting every moment.
0: అంతే కాదు.
1: Not only that.
0: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
1: Then Hanuman gave a good advice to Vibhishana.
0: విభీషణ నీకే కాదు.
1: Not only to you.
0: ఈ లోకములో మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
1: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్.
0: మహనీయులకు, తపస్సులకు, అవతారములకు, అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
1: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
0: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
1: One you recognize well.
0: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
1: This tongue is born along with you.
0: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
1: The teeth came later.
0: అనగా
1: meaning
0: సాత్వికము, ధర్మము, అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
1: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: ஜிஹ்வே ரசக்னே மதுர பிரியத்வம். பவித்ரமைனటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహా పవిత్రురాలు.
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్, యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహా సద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఇస్ వర్చువస్.
0: మహా మధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఇస్ సో స్వీట్.
0: సత్య స్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమే నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇట్స్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు, దుర్మార్గులు, దురపరాధములను గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్, బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: kaani
1: time.
0: Naluka antarto tana yokka kartavyanni visvarinchadu.
1: But the tongue doesn't give up its duty anyway.
0: Pedavulu aaripoye samayamlo edo oka samayanni chuchukoni naluka mettaga bayitiki vachi pedavunu aaripoyina pedavunu challabarustu untuntadi.
1: When the lips are dry, the tongue will come forward and will make
0: anaga mahaniyulaku enni vidhamainatundi aapattulu sambhavimpa chesinappatiki.

0: ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారకంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: The noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that. There will become fervent security. Therefore, tongue represents the teeth represent the bad people.
0: దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: దీస్ బ్యాడ్ పీపుల్ విల్ పుట్ ఎవ్రీబడి టు సఫరింగ్, దే నో హెల్.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: సచ్ ఎ నోబుల్ సోల్ విభీషణ హస్ పుట్ టు సఫరింగ్.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: విభీషణ హస్ గాట్ ఎన్ ఎస్పిరేషన్.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: బట్ హి నెవర్ వాంటెడ్ టు బి ఎ కింగ్.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణుని కుమారుడు.
1: The son of Ravana Indrajit accused, charged Vibhishana in varied ways.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఈ యుద్ధ భూమి లోపల
1: this war field,
0: హనుమంతుని తీసుకుని వెళ్లి,
1: taking Hanuman,
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి,
1: లక్ష్మణ is also taken along with him,
0: ఈ రావణాసుని యొక్క కుమారుడైనటువంటి
1: the son of Ravana,
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: The power of his penance is shown in a particular direction.
0: నల్లటి మారేడు చెట్టు,
1: it's a dark tree, మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు.
1: Under the tree, many are sacrificed, many are killed.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around the tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: సర్టన్ సీక్రెట్స్ ఆర్ రివీల్డ్ టు దెం.
0: అప్పుడు
1: దెన్
0: ఈ రావణ కుమారుడు,
1: ద సన్ ఆఫ్ రావణ,
0: ఈ విభీషణ్ని మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: ఈవెంట్ ఆన్ రిజెక్టింగ్ ఆల్ ది ఐడియాస్.
0: నా రహస్యములన్నీ కూడాను, లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సైడ్, ఓ విభీషణ, యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: రామ హ్యాస్ నో ఎస్పిరేషన్.
0: రామును నీ లంక కావాలని ఆశించటం లేదు.
1: రామ నెవర్ వాంట్.
0: అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టం?
1: వెన్ రామ సాక్రిఫైస్ వెరీ అయోధ్య, హౌ డు యూ థింక్ దట్ హీ వాంట్స్ యువర్ లంక?
0: కేవలం సీత నిమిత్తమే నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు.
1: రామ ఇస్ హియర్ ఇన్ లంక ఓన్లీ ఫర్ సీత, నాట్ ఎనీ అదర్
0: అంబిషన్. నిర్మల చిత్తుడు, నిస్వార్థ పరుడు, శాంతమూర్తి,
1: ఇది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ పీస్, ప్యూరిటీ.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు నో.
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవియే వారికి మాధుర్యము.
1: They like that relish.
0: అవియే వారికి ప్రాణము.
1: That they take it as their breath.
0: వారి చింతనలు చేయటమే దీని యొక్క శ్వాస.
1: They go on thinking of it as life breath.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైనటువంటి పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్స్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: దర్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ సేజెస్ సెయింట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శన్.
0: అదే చిత్రకూట పర్వతం పైన
1: చిత్రకూట మౌంటైన్
0: తులసిదాసు నిరంతరం కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినము తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా,
1: వన్ డే యాజ్ హీ వాస్ వాటరింగ్ ఎ ట్రీ,
0: ఆ చెట్టు నుంచి ఒక పేదాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాసు నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం చదువుతున్నావు.
1: యూ గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధంను సల్పే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: దేర్ యాజ్ యూ రీడ్ దిస్ టెక్స్ట్ యూ ఫైండ్ ఎవరీ ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్. అతని కన్నీళ్లు
0: కార్చుతూ నీ యొక్క ప్రబోధను చక్కగా ఆనందంగా వింటున్నాడు.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ షెడ్డింగ్ హిస్ టియర్స్ అండ్ లిజనింగ్ టు ఆల్ దట్ యూ రీడ్.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో హిమ్.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: టుమారో యూ అప్రోచ్ హిమ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ ఆస్క్ ఫర్ బోన్.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: అండ్ దట్ ఫామ్ డిసపియర్డ్.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: ఈ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్ అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాడుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాడో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: తీసి పక్కన పెట్టి
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ద ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: అండ్ యెట్ యు విల్ హావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: దట్ ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
0: ఎక్కడ రామచరితము జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఏ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఏ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్ వుడ్ యు గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: As he was giving the sandal paste to the boy, the two birds on the top of the tree started singing.
0: Ramachandrude vachi bala roopamulo pula gandhamunu teeskunchundaga kevalamu agnani ainaatundi ee tulasidasu gurtinchukolekapothunnadu.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know. Bala
0: roopamulo vastadu.
1: God in what
0: ఎప్పుడు వస్తాడో,
1: when,
0: ఎక్కడ వస్తాడో,
1: where,
0: ఎక్కడ చూసినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవుల యందున్న,
1: you may be in the forest,
0: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న, దిక్కులేని వాణి దోచునతడు బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్.
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్,
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: సిటీ ఆర్ ఎ విలేజ్,
0: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యూ.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు?
1: ఇన్ వాట్ ఫార్మ్ రామ వుడ్ కమ్?
0: ఎక్కడ వస్తాడు?
1: వేర్?
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాస్ కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము
1: అండ్ ది సెకండ్ డే
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే?
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: The one who came in the form of a boy.
0: Tane anni namamulu tanave.
1: All forms are his, all names are his.
0: Sarvata paadipadam tas sarvatochi shiromukham sarvata srutimallo ki sarvama vruttisthati. అన్ని రూపములు అతనివే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు అతనివే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కేవలము రామచంద్రుడిని ఒక రూపం కోసం నీవు ప్రార్థించటము చాలా వెర్రితనం నాయన.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు ప్రే ఓన్లీ ఫర్ ది స్పెసిఫిక్
0: రామచంద్రుడు నీ హృదయవాసిగా ఉంటున్నాడు.
1: రామా డ్వెల్స్ ఇన్ యువర్
0: హార్ట్. హృదయమే ఆ రామచంద్రుని యొక్క పీఠము.
1: దట్ హార్ట్ ఈజ్ ది ఆల్టర్.
0: ఆ పీఠం పైన అతనికి తప్ప మరొకరికి నీవు చోటు ఇవ్వవద్దు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీవన్ టు బి సీటెడ్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పుతూ వచ్చాడు మాతా నాస్తి.

0: నాయనా, ఎవరికో తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్ములకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటిచ్చి పరంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు. వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయ స్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఎ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: భగవంతుని హృదయవాసి అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ ఇన్ డ్వెల్
0: ప్లస్ దయా, హృదయ దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: దేర్ఫోర్ హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడాను రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గము లోపల అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణ, నీవు ఎంతకాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకొని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి?
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is fulfilled.
0: Korina dediyo korane koritiri korina diduka viduvakundu.
1: Having desired already, never leave until that is given.
0: Adigina dediyo adagane adigitiri.
1: You have asked anyway.
0: Adigina diduka viduvakundu.
1: Until it is given, don't go.
0: తలచినదేదియో తలచనే దలచితివి.
1: యు హావ్ థాట్ ఆఫ్ ఇట్ ఎనీవే.
0: తలుపు తీరెడు దాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: హి హస్ టు కన్ఫర్ గ్రేస్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: ఆర్ యు మే టు ఆస్క్ లూజింగ్ యువర్ బాడీ కాన్షియస్నెస్.
0: కానీ
1: ఓన్లీ దట్
0: ఇంకా

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుడు కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: Chinna vayasu lopale Vibhishanudu tapassu gavinchadu.
1: Sugriva did penance at a tender age.
0: Aa tapas samayam lopala Brahma pratyakshamayi.
1: At that time Brahma appeared, manifested.
0: Vibhishana neekem kavalo korukomannadu.
1: He said, Vibhishana, what do you want?
0: Kumbhakarnudu ememo korukunnadu, nidra aharamuku dandiga kavaleni.
1: Kumbhakarna asked for food and sleep.
0: Kaani korukotamlu ettaipoyindi, nidranu koraledu paapam Kumbhakarnudu.
1: In fact, it's not the sleep that he asked for.
0: ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నాను, నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, see that there won't be any compassion at all.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. Instead of saying నిర్దయ వితౌట్ కంపాషన్,
0: నిద్రాడు వెళ్ళాడు.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో, ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హి షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష, కిన్నెర, కింపురుష.
0: మార్గుడైనటువంటి ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: But he never wanted that he shouldn't die in the hands of man.
0: Chakkaga Vishnu danni patti,
1: Vishnu caught hold of this.
0: Nenu manavadaramunu dharinchi tatvaravitanni atamarustanu annadu.
1: Vishnu decided to come in human form and to kill him.
0: Appude Ravanudu gurtinchadu.
1: Then Ravana,
0: idi naa chetulara chesukunnatundi dosame.
1: It's only of my making.
0: Manavuni maatane nenu hecharinchaledu.
1: I never.
0: Manavudu chaala alpudani bhavinchukunnadu aa raakshasudu.
1: And I considered man so low.
0: Vibhishanudu tapas chesadu.
1: Vibhishana did penance.
0: Naina neeku em kavali korukomannadu Brahma.
1: Brahma said, ask for a boon now. I am ready to confer.
0: Swami.
1: Swami.
0: Naaki emi akkaraledu.
1: I don't want anything.
0: Nirantaram kudanu dayamayudinai. Ee dayanu andariki panchutu నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనింగ్ ఎల్స్. ఐ షుడ్ హ్యావ్ కంపాషన్ కంటిన్యూస్లీ.
0: దయామయం కావాలి. ఎట్టి పరిస్థితులు ఎందుకు నా మనసు కఠినంగా మారకూడదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ బి స్ట్రాంగ్ హార్ట్.
0: దయలోనే కరిగిపోవాలి.
1: అండ్ ఐ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: హీ వాంటెడ్ టు బి కన్ఫర్మ్.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore Vibhishana remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: Ravana accused him.
0: తన కుమారులు అనేక విధముగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో అన్నింటిని కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటుపడుతూ వచ్చాడు.
1: He was compassionate and worked to earn God's grace.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయా ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయా ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore, at any point of time, we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara, yantati varu daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion. Asurudaina,
0: bhusurudaina, akanda telivi kalavadaina, daya cheta dhanyulu kavalara.
1: There may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ be the angels or kings, they can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you. దయచేతనే
0: ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you. దయనే
0: లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కానీ ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే దయ సత్యం అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: current. కానీ నాటి మానవులు రామ రాజ్యము కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this రామరాజ్య, we should have these two, సత్య and ధర్మ.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకిచ్చిండేది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధురప్రియత్వం నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్ రిపీట్ గాడ్స్ నేమ్ గోవింద దామోదర.
0: అతని నామే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: వన్ ఆఫ్ సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ హస్ టేకెన్ ఇన్ యువర్
0: హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది ఏ రామాయణం యొక్క సరియైనటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్యధర్మంలే రామాయణం యొక్క గమ్యము.
1: The truth and righteousness are the very goals of
0: the క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: సాధకులకైనా కూడాను మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్
0: అబ్స్టకల్స్ ఉంటాయి. ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్ ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ఫోర్ వికెట్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టకల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో.
1: Just as the teeth come in the way of your tongue, so also.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకొని సహించుకొని ముందుకు నట్టుకొని పోవాలి.
1: But you have to be patient and face.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుక కాదు.
1: First one to drop.
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: The wicked people
0: are దుర్మార్గులే కాలిపోతారు.
1: Certainly,
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: The wicked people will leave you.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదము ఉండదు.
1: You'll never be put to danger.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: God will protect you.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: And God will protect you in the true sense.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: God will do anything.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా చామ గోచరుండని కాలుడు కొనిపోయిన గురుపుత్రి దెచ్చి ఇచ్చినావు కాలుని మదమణచినావు వసుదేవ దేవకి చరణు విడిపించినావు వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు మేలు మేలు పాండవులను గాచినావు కుచేరుని ఆర్తి తీర్చినావు కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు వాచామ గోచరుండని నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకని పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head place? Office ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntha untaru, Kailasam untaru, Swargam untaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raaskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madbhaktah యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఇస్ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దేవుని
0: యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సు నందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పనని 5వ సంవత్సరంలో పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ అట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina okanaatiki povalsindi.
1: Whether I am there or here, I am bound
0: to
1: die.
0: Daiva chintanaloni naa dehaanni vadaltaanannadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamaanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దిస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్.

ఓం శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆఫరింగ్ అవర్ సెల్వ్స్ అట్ ద డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ మోస్ట్ బిలవడ్ భగవాన్, అవర్ డివైన్ మాస్టర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, ఎస్టీమ్డ్ ఎల్డర్స్, dear brothers and sisters, loving Sairam to all of you, with immense reverence and loving gratitude we have offered guru vandana at the lotus feet of our beloved Bhagwan. The true padaseva of a guru is to follow his divine footprints, his divine teachings in the spirit of karishye vachanam tava, with absolute faith and surrender. Speaking on the significance of this auspicious occasion of Guru Purnima, we have this morning two of our esteemed elders addressing the august gathering. The first speaker is Sri S.S. Naganand Garu, member Sri Satya Sai Central Trust, followed by Sri Nimish Pandya Garu, All India President, Sri Satya Sai Seva Organizations. Please welcome our first speaker, Sri S.S. Naganand Garu. Sai Ram.

మూర్తి నరసింహన్ గారు, డైరెక్టర్ ఆఫ్ శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ పుట్టపర్తి, టు బ్రీఫ్ అస్ ఆన్ ద న్యూ ఫెసిలిటీ దట్ ఈస్ బీయింగ్ యాడెడ్ టు ద శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ ఆఫ్ గురు పూర్ణిమ. ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ నరసింహన్ గారు. సాయిరాం.

ప్రేమచేతనే సేవ చేయండి. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. రామసేవ అని కాదు, బీదల సేవనే రామసేవ. కనుకని బీదల సేవ చేయండి. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. నాకు వేరొక ఆశనే లేదు, నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. ఏమైనా సరే ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ లక్ష్యం లోపల 1000 ఒక భాగాన్ని మీద మీరు పెంచుకోండి. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది.

0: Om Shri Sai Ram. On this auspicious occasion of Guru Purnima, we'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
1: Prema Swarupulara. Embodiments of divine love.
2: Swabhavastu pravattate ani upanishattu cheppin. Anaga, ee prakruti swabhavikangani tama yokka kartavyanni nirvartinchukuntu vastunnadi.
1: The Upanishad has declared that nature functions quite naturally and automatically.
2: దీనిని మరొకరు ఉద్ధరించటం కాని నశింపచేయటం కాని లేక ప్రోత్సహింపచేయటం కాని సాధ్యము కాదు.
1: There is no need and it is not possible either for any person either to improve it or to destroy it.
2: ఇది ప్రకృతి యొక్క స్వభావం.
1: This is the very nature.
2: ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: Nature in a way is the very aspect of Atma, immortality itself. It does not change in a way.
2: ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఇమ్మార్టల్ డివినిటీ క్లియరర్ టు పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎ న్యాచురల్ లిమిటేషన్ సర్టన్ క్వాలిటీస్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్.
2: అవి సత్వ రజో తమో గుణములు.
1: అండ్ దోస్ త్రీ క్వాలిటీస్ ఆర్ సత్వ రజస్ అండ్ తమస్.
2: ఈ గుణములను ప్రకృతి యందు వ్యాపింపచేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరము.
1: ఇఫ్ యు వాంట్ దట్ దీస్ త్రీ క్వాలిటీస్ షుడ్ మానిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ నేచర్ దేర్ ఇస్ నీడ్ ఫార్ సమ్ ఫిజికల్ బాడీస్ సమ్ ఫార్మ్.
2: ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటన చేస్తూ వచ్చింది.
1: దోస్ వెరీ ఫార్మ్స్ ఆర్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
2: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కేవలం దేహదారులు కాదు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ డు నాట్ హ్యావ్ సచ్ ఫిజికల్ బాడీస్ ఆర్ సచ్.
2: ఇది కేవలము గుణోపాధి స్వరూపులు.
1: దే ఆర్ ఓన్లీ ది ఎంబాడిమెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
2: అటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము ఈశ్వరత్వము విష్ణుత్వము.
1: దిస్ బ్రహ్మతత్వ విష్ణుత్వ అండ్ ఈశ్వరత్వ ఆర్ ఓన్లీ ది ఫార్మ్స్ విచ్ హావ్ క్వాలిటీస్ ఎస్ దేర్ వెరీ బేసిస్ అండ్ కంటెంట్.
2: ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి?
1: What do you mean by the principle of Ishwara?
2: Ishwara sarva bhutanam hruddesho abhyuna tishtati anindi Gita. Anaga Ishwara anaga hrudayudu ani hrudayeshudu ani peru.
1: That means Gita has declared that Ishwara resides in everyone's heart.
2: Sarvala hrudayamlo kudano prakashimpa cheseetundi vaadu.
1: He is the one who makes every heart shine.
2: కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి ఒక దివ్య శక్తి ఉంటున్నది.
1: ద పవర్ ఆఫ్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఈస్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది.
1: అనదర్ నేమ్ గివెన్ ఫర్ దిస్ ఈశ్వర ఈజ్ ఆత్మ.
2: ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ హార్ట్ హ్యాస్ కమ్ ద మైండ్.
2: ఈ మైండ్ ఏ విష్ణుతత్వము అని.
1: దిస్ మైండ్ మే బి కంపేర్డ్ టు విష్ణుతత్వ.
2: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము.
1: విష్ణు రెఫర్స్ టు ఎన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ.
2: కనుక మనస్సు కూడాను మనోమూలం మిథం జగత్. జగత్ అంతా వ్యాపించినటువంటిది మనస్సే.
1: మైండ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఇట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
2: కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు.
1: దట్ ఈస్ వై మైండ్ హెస్ బీన్ గివన్ ద నేమ్ ఆఫ్ విష్ణు.
2: ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము.
1: People believe that Brahma has taken his birth from the navel of Vishnu.
2: Anaga ee manasu nundi aavirbhavinchinatvantide vaakku. Vaakke Brahma swaroopamu.
1: This word has taken its birth from the mind and that is equivalent to Brahma tattva.
2: Kanukane Ishwara Vishnu Brahma anaga emti? Hrudayame Ishwarudu, manase Vishnuvu, vaakke Brahma.
1: What do you mean by Ishwara, Vishnu and Brahma? Ishwara is heart. Brahma is mind. And Vishnu is mind. And Brahma is word, work.
2: ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
1: If you bring all these together and combine them, that is the very nature of Brahma Tattva.
2: కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది.
1: When you say that Brahma is the preceptor guru, Vishnu is guru, Ishvara is guru, this is how you have to understand in this perspective.
2: ఇట్టి పవిత్రమైన అర్థమును కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: దిస్ శ్లోక ఆర్ దిస్ స్టాంజా విచ్ హెస్ గాట్ సచ్ ఎ గ్లోరియస్ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్రహ్మత్వ విష్ణుతత్వ అండ్ ఈశ్వరత్వ హావ్ బీన్ రాంగ్లీ ఇంటర్ప్రిటేట్ టు గివ్ ఎ నారో మీనింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ త్రీ పర్సన్స్.
2: గురు

0: దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మా సృష్టికర్త కాదు, వాక్ వాక్యే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండేటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము.
1: గురుదేవో మహేశ్వర
0: అదే హృదయ స్థానము.
1: మైండ్ ఆల్సో విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మస్ట్ బి టేకెన్ యాజ్ గురు అండ్ యాజ్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
0: గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు.
1: హార్ట్ మస్ట్ బి టేకన్ యాజ్ గురు యాజ్ ఈశ్వర అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ పరబ్రహ్మ స్వరూప విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరల్డ్ మైండ్ అండ్ హార్ట్, దట్ అలోన్ ఈస్ డివినిటీ అండ్ ఇట్ ట్రూ డివినిటీ.
0: కనుకనే ఆ గురుత్వం అనగా దీని అర్థం ఏమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం.
1: వాట్ డు యూ మీన్ బై ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ గురు అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిస్పెలింగ్
0: డార్క్నెస్. ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ దీస్ త్రీ క్వాలిటీస్ యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ డార్క్నెస్.
0: కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వము అన్నారు. ఇంకా బోధించడం కాదు.
1: Only when you transcend these three natural qualities, then only you become guru.
0: Leka ee moodinti yokka gunamulu yokka ekatvanni bhavinchinappude ide nijamainatundi yokka guru bodha.
1: If you can combine the three qualities of sattva rajo tamo in correct proportion, then that it becomes real guru bodha.
0: Ee moodinti yokka ekatvamu ade mamaatma sarva bhootaatma. అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకుని అశాంతికి గురి అయిపోతున్నాం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవరీవన్, దాట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. వెన్ యూ గివ్ అప్ దిస్ యూనిటీ అండ్ డెవలప్ డైవర్సిటీ, దెన్ యూ టెండ్ టు బికమ్ సారోఫుల్ అండ్ మిజరబుల్.
0: త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ ద క్రియేషన్ ద సస్టెనెన్స్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది
0: సృష్టికి అంతా కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు.
1: ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ది వెరీ ఫౌండేషన్, ద వెరీ బేసిస్ అండ్ ది వెరీ లైఫ్ బ్రెత్స్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే.
1: వీ షుడ్ కన్సిడర్ అవర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయములో, హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ ఆఫ్ బాడీ ఇన్ ది హార్ట్ దేర్ రిసైడ్స్ డివినిటీ.
0: ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ రిసైడ్ ఇన్ దిస్ హాల్.
0: కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠం విష్ణు ఒక చోట వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు, ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు.
1: ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు థింక్ దట్ బ్రహ్మ ఈస్ రిసైడింగ్ ఇన్ వన్ లోక. బ్రహ్మ
0: వారు కూడా ఒక్కొక్క కాలనీలంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి.
1: ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో హావింగ్ దేర్ ఓన్ ప్యాలసెస్ టు డ్వెల్, వాట్ ఇస్ ది డిఫరెన్స్?
0: నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠం అని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్ అయినటువంటి వారు ఎట్లవుతారు?
1: ఇఫ్ దెర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, ఇన్ వాట్ వే కెన్ దే బి డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్?
0: లోపాది స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు.
1: All these three gods are residing in every human heart in the form of sattva rajo tamo qualities.
0: కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్.
1: దిస్ టెంపుల్ ఆఫ్ ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ వన్, ఇట్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దాట్ గాడ్ ఆల్వేస్ ఈజ్ విత్ అస్ బికాస్ హీస్ ఇన్ సైడ్ అస్ అండ్
0: దైవ స్వరూపము.
1: వీఆర్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము.
1: ఓన్లీ వెన్ వి గో దస్ ఫార్ వి కెన్ రికగ్నైజ్ ది ఫుల్ డివినిటీ ఇన్ us అండ్ ఎంజాయ్ దట్ డిస్టల్ డివినిటీ ఇన్ అవర్
0: ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము.
1: వి కెన్ ఆల్సో రికగ్నైజ్ ఫుల్నెస్ ఇన్ us
0: మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీఆర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ వీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎవ్రీ యాక్షన్ వీ హావ్ టు ప్రూవ్ దట్ కైండ్ ఆఫ్ దివ్యాత్మ
0: స్వరూపులారా. ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము, ఇంకా పైన ఈ సాధనతో కాదు మనం ఆచరణలో పెట్టాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ We have been doing different types of sadhana for a long time.
0: Yedi cheptunnamo, yedi talastunnamo, yedi manam chestunnamo, ee moodinti yokka ekatvanni manam nirupinchali.
1: Enough of all sadhanas. Who should practice now? Who should prove the unity of thought, word and deed in our own action?
0: The proper study of mankind is man. Adi appudu manamudiga roopondutavu.
1: Then only you can really become a proper man. And it is in this context it is said.
0: Ee moodinti yokka ekatvanni gani kaakapothe మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం. నీవు దురాత్ముడుగా మారిపోతావు.
1: ఇఫ్ యూ కెనాట్ యూనిఫై యువర్ వర్డ్ థాట్ అండ్ డీడ్ అండ్ మేక్ దెమ్ గో ఇన్ త్రీ డిఫరెంట్ డైరెక్షన్స్ యు ఆర్ ఎ దురాత్మ అండ్ నాట్ ఎ మహాత్మ.
0: అందుకోసమనే హార్ట్ హెడ్ హ్యాండ్ ఇది 3 HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి.
1: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు అవర్ హార్ట్ అవర్ హెడ్ అండ్ అవర్ హ్యాండ్ we should prove ourselves as a model, as an ideal.
0: కల్పని ఈ నాడు ఆధ్యాత్మికమంతా కూడాను కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: Today all our spirituality is becoming only a big show.
0: కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము.
1: We are delivering very big speeches.
0: కావలసిన సేవలు చేస్తున్నాము.
1: We are also undertaking
0: భజనలు జరుపుతున్నాము.
1: We are also doing bhajan.
0: ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము.
1: And many many more things.
0: ఎన్ని చేసి ప్రయోజనమేంటి మూడింటి యొక్క ఏకత్వం కాక.
1: Without bringing about unity between thought, word and deed, what is the use of doing any number of things in
0: the world? We should తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the unity of సత్వ రజాన్ తమో గుణ.
0: మనకు ఆనందము.
1: Then only we are full of
0: అప్పుడే ఆత్మ సందర్శనం.
1: Then only we can get the vision of ఆత్మ.
0: ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు.
1: ఆత్మ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎ డిఫరెంట్
0: ప్లేస్. ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటుకు కదిలేటువంటిది కాదు.
1: ఆత్మ ఇస్ నాట్ వన్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
0: దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు.
1: We should not consider God comes from one place to another place.
0: సర్వత్రా ఉండేటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి.
1: When God is a all pervasive, where is the need for him to travel?
0: రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వము.
1: Divine power is one which does not have comings and goings.
0: కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం.
1: When we practice things properly, we become entitled for experiencing the bliss.
0: ఐకమత్యం కావాలి.
1: There is need for unity.
0: ఏకత్వంలో మన ఆనందం ఇవిడి ఉంటుండాలి.
1: The entire bliss lies in unity.
0: ప్రేమ స్వరూపుల ఏదో గురుపౌర్ణం అనుకుని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురు పూర్ణిమ. వి షుడ్ నాట్ గెట్ బౌండ్ బై రాంగ్లీ అండర్స్టాండింగ్ గురు పూర్ణిమ అండ్ గురు యాజ్
0: ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: There is only one guru and
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు.
1: That guru in the form of divinity is residing in you, but you are searching for the guru in the outside world.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే.
1: Deeply understanding guru purnima and guru as a source.
0: గురు ఒక్కడే దైవం, ఒక్కడే గురు.
1: There is only one guru and
0: ఆ గురు ఎవరు? అది నీవే.
1: Who is that guru? It is yourself.
0: ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం

0: in you.
1: కనుక నిన్ను హతం చేసేది కానీ పోషించేది కానీ రక్షించేది మన గుణములే.
0: ఇట్ ఈస్ దిస్ క్వాలిటీస్ ఇట్సెల్ఫ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ యూ ఆర్ విచ్ కెన్ లిఫ్ట్ యూ అప్ ఇంటూ ఎన్ ఎలివేటెడ్.
1: మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విస్తృతంగా మారిపోతుంది.
0: If your behavior and conduct is okay, it becomes vishtutva and gives you protection.
1: పాపమనగమేరు పరదేశమున్ లేదు తాను చేయు పనుల తగిలియుండు.
0: Sin does not exist in a separate land by itself. Sin is associated with a type of action that you perform. దేవుడనగమేరు
1: దేశమందును లేదు తాను చేయు పనుల తగిలియుండు.
0: God does not dwell in a different country or a nation. It is, God is associated with the type of action that you are doing.
1: పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంటి, మన సంకల్పములు ఏంటి, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి.
0: Sin or divinity are associated with the type of action that you perform. Good action is associated with divinity, bad with sin.
1: అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి.
0: We should believe this in fullness.
1: నా మంచికి నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము.
0: For my good or bad, it is my conduct which is responsible.
1: నా అతపతనమునకు కాని నా అభివృద్ధికి కాని నా గుణములే కారణము.
0: For my destruction or for my good, it is only my behavior which is responsible.
1: కనుక మన గుణములను సక్రమమైన మార్గములో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి.
0: You have to satisfy yourself and correct yourself that you should always follow good qualities so that your life will be happy.
1: కనుక మన కష్టాలు దూరం చేసుకోవడానికి కాని సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనట్టుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిజరీ అండ్ సారో అండ్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, ఇట్ ఈస్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ మస్ట్ బి గుడ్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, in this age of Kali, the easiest way to experience the all-pervading divine in our life is through Namasmarana or chanting of God's name. But it has to be more than mere chanting of Nama, names like Rama, Krishna, Jesus and Allah. The very word Nama by itself has a deeper meaning. Bhagwan Sri Satya Sai Baba expounds the insightful meaning of this word Nama and the proper way of using it. Let us now listen to the divine discourse delivered to the students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on the 23rd of July 1987.
2: Mariyu బుద్ధి బలములుండి దైవ బలములేక దీనుడగును భుజ బలముండు మరియు బుద్ధి బలములుండి దైవ బలములేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకు ఇట్టి మంచి మాట మరువబోకు నీరు మంచి మాట మరువబోకు నీరు మంచి మాట
3: ఈవెన్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాస్ ది ఫిజికల్ ప్రోవెస్ అండ్ స్ట్రెంగ్త్ ద ఇంటెలెక్చువల్ ప్రవర్స్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ హీ వుడ్ బి హంబుల్ అండ్ హీ వుడ్ బి ఇంపవరిస్డ్ వాట్ హ్యాపెండ్ to the great Karna. At last, he had to accept defeat. Do not forget this useful and valuable word. What happened to Karna? Do not forget about that.
2: Devudanna maata teliyunandarikini దేవుడన్న మాట తెలియనందరికీ మాట తెలిసినంత మూట ఏమీ దేవుడైన ఎట్టి

0: All people know what God means. But what is the use of knowing merely the word? What wealth do you acquire by merely knowing it? You have to worship God in the form of Dharma and man and thus get the benefit of knowing God.
1: జీవునకు అజ్ఞానము తొలగక పరమాత్మనే తాననేటువంటి భావము కలుగదు.
0: మ్యాన్ అండ్ ఇండివిజువల్ సోల్ కెన్ నెవర్ గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ బీయింగ్ డివినిటీ వితౌట్ రిమూవింగ్ హిస్ బేసిక్ ఇగ్నోరెన్స్.
1: పరమాత్మ స్వరూపము జ్ఞానము.
0: నాలెడ్జ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ God. God is also the very embodiment of knowledge.
1: Adi Swayamjyoti Prakashamu.
0: It is self-luminous.
1: Aa Prakashame Nenayu, Aa Jnaname Nenayu, Manavudu Nirantaramu Talchinappude Ide Advaita Siddhi.
0: When the individual man knows and experiences that he is that self-luminosity, then only he would have realized God.
1: Veluganaga emiti?
0: What do you mean by light?
1: Padarthamunu teliyajeyinatundi.
0: Light makes, enables people to know what the objective world is.
1: Aite manamu nedu padarthamulanu ee aadharam cheta manam chudagalugutunnam.
0: With the help of what have we been able to see the objects?
1: Pagalu surya prakashamu cheta vastuvulanu manam chudagalugutunnam.
0: We have been able to see the objects during the day with the help of the light of the sun.
1: Ratri velalu yendu chandrani yokka venella chetanu nakshatramulu yokka prakashamu chetanu దీపముల యొక్క వెలుగు చేతను వస్తువులను చూడగలుగుతున్నాం.
0: డ్యూరింగ్ ద నైట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్, ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద స్టార్స్ అండ్ ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద ల్యాంప్స్ లిట్.
1: అయితే ఇది సూర్యప్రకాశమనియు, ఇది చంద్రుని యొక్క కాంతి అనియు, ఇది దీపము యొక్క వెలుతురనియు మనం ఏ రీతిగా తెలుసుకోగలుగుతున్నాము? దేని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము?
0: How have we been able to know that such and such is the sunlight, such and such is the moonlight, and such is the light of the lamp?
1: Idi kannulu dwara manam telusukogalugutunnam.
0: Through eyes we have been able to know this truth.
1: Aithe nidravastha yandu manam swapnamu anubhavistunnamu.
0: During the sleep we are enjoying certain dreams.
1: అయితే ఈ నిద్రావస్థ ఎందు కనులు లేవు కదా, కనులు మూసుకుని ఉన్నావు కదా, కనులు చూచుటలేదే.
0: డ్యూరింగ్ ద డీప్ స్లీప్ ది ఐస్ ఆర్ నాట్ విట్నెసింగ్ ఎనీథింగ్ టిల్ యూ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
1: కానీ పగలు చూచినట్టుగానే సమస్త పదార్థములను మనము స్వప్నం నందు చూడగలుగుతున్నాము.
0: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఆల్సో యూ హావ్ బీన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ యాజ్ ఇఫ్ it were to be the day.
1: Anni vidhamula kuda nu kannulu cheta manam anubhavistunnamu.
0: Through eyes we have been able to get all the experience in the dream also.
1: Aithe akkada chuchunadi evaru?
0: Then who is the person who is seeing?
1: Anubhavinchunadi evaru?
0: Who is experiencing it?
1: Akkada buddhi tana yokka tejomayamainti yokka prajna cheta ee yokka padarthamulanu చూడగలుగుతున్నది.
0: ఇట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ది అవేర్నెస్ రెస్ప్లెండెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఇట్ హెస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
1: కానీ సుషుప్తి అందు ఆ బుద్ధి కూడా లేదు కదా.
0: డ్యూరింగ్ ద డీప్ స్లీప్ ఈవెన్ దట్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కానీ ఆ సుషుప్తి అందు ఆనందమును అనుభవిస్తున్నారు.
0: ఇన్ డీప్ స్లీప్ ఆల్సో యువర్ ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్.
1: ఈ ఆనందమును అనుభవించిన ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బ్లిస్?
1: అది ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: ఈ ఆత్మయే నేను, నేనే ఆత్మ అనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఐ ఆమ్ దట్ ఆత్మ అండ్ దట్ ఆత్మ ఈజ్ ఐ.
1: ఆత్మ చేతనే బుద్ధి, బుద్ధి చేతనే నేత్రములు, నేత్రముల చేతనే పదార్థములు మనం గుర్తించుకోగలుగుతున్నాము.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ సీ ది ఆబ్జెక్ట్స్ త్రూ ద ఆత్మ ఎక్సర్సైజింగ్ త్రూ ద ఇంటెలిజెన్స్ అండ్ దట్ త్రూ ద ఐస్ అండ్ దట్ త్రూ ద లైట్.
1: ఈ ఆత్మనే సత్యం.
0: దిస్ ఆత్మ అలోన్ ఇస్ ట్రూత్.
1: ఈ ఆత్మనే నీవు.
0: దిస్ ఆత్మ యు ఆర్ యాక్చువల్లీ.
1: ఇట్టి సత్యాన్ని మనం అనుభవ రీతి లోపల మనము దీనిని అనుభవించినప్పుడే ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి అధికారమవుతాము.
0: ఓన్లీ వెన్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ థర్లీ దెన్ వీ వుడ్ గెట్ ది అథారిటీ టు సే అండ్ ఎంజాయ్ దట్ యూనిటీ.
1: దీనికి అద్వైత త్రయములు అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది అద్వైత త్రయ.
1: అద్వైత త్రయములనగా మూడింటిని మనం భావాద్వైతము, క్రియాద్వైతము.
0: దిస్ అద్వైత త్రయ కన్సిస్ట్ ఆఫ్ త్రీ. వన్ ఈస్ భావాద్వైత, ద సెకండ్ ఈస్ క్రియాద్వైత,
1: మూడవది పదార్థాద్వైత,
0: ది థర్డ్ వన్ ఈస్ పదార్థాద్వైత.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనము చక్కగా విచారించిన సర్వము ఏకత్వం అనేటువంటి భావాన్ని మనము అర్థం చేసుకుంటాం.
0: ఇఫ్ వి కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు దీస్ త్రీ అద్వైతాస్ దెన్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: భావాద్వైతము,
0: టేక్ భావాద్వైత,
1: తథ తంతు, ఇది న్యాయం, అనగా వస్త్రము దారము, దీని యొక్క న్యాయాన్ని మనం విచారించాలి.
0: వి హావ్ టు లుక్ ఇన్ టు దిస్ క్లాత్ అండ్ థ్రెడ్.
1: అయితే ఈ రెండింటి ఎందు ఉండినటువంటి పదార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ కామన్ ఫార్ బోత్ దీస్ ఆబ్జెక్ట్స్?
1: కార్యకారణమునందు ఉండినటువంటి యొక్క ఏక శబ్దము, ఏక వస్తువు యొక్క తత్వమే ఇది అద్వైతం.
0: బోత్ ఇన్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇన్ ది కాజ్, ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై వన్ అండ్ దట్ ఈస్ అద్వైతం.
1: ఈ వస్త్రమునందు దారమునందు ఉండినటువంటిది ఒకే పదార్థం, అదే ప్రత్తి.
0: బోత్ ఇన్ క్లోత్ అండ్ ఇన్ థ్రెడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ కామన్ అండ్
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడం, ఇది భావాద్వైతం.
0: దట్ మీన్స్ రికగ్నైజింగ్ ద యూనిటీ ఇన్ ది డైవర్సిటీ, దిస్ ఇస్ భావాద్వైతం.
1: అనగా సమస్త మానవులు ఎందు ఉండినటువంటి యొక్క తత్వం ఏమిటో అనేటువంటి విచారాన్ని మనము గుర్తించినప్పుడే ఈ భావాద్వైతం మనకు అర్థమవుతుంది.
0: వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ భావాద్వైత వెన్ వీ రికగ్నైజ్ దట్ కామన్ ప్రిన్సిపుల్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ ద లివింగ్ అండ్ ఆల్ ద హ్యూమన్.
1: కార్యకారణములందు ఏక వస్తువుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది కామన్ థింగ్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఆల్సో ది ఆబ్జెక్ట్.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను.
0: A number of times I'll be telling children,
1: పశువులన్నీ వేరు, పాలు ఒకటి.
0: The animals are different, but the milk is one.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
0: The living beings are different, but the indweller jiva is one.
1: అదే విధంగా వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
0: Similarly, the clothes may be different, but the content is one.
1: ఇది ఏ భావాద్వైతము.
0: This is భావాద్వైతం.
1: ఇంకా క్రియాద్వైతము.
0: Next is క్రియాద్వైత.
1: అనగా మనము త్రికరణ శుద్ధిగా చేసినటువంటి సమస్త కర్మలు ఎందుకును ఫలితమును వేరు చేసి పరమాత్మ ప్రీత్యార్థముగా మనము అనుభవించటమే ఇది క్రియాద్వైతము.
0: ఇన్ క్రియాద్వైత డూయింగ్ ఎవ్రీథింగ్ విత్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణస్ and offering it as an offering to the Lord, not expecting fruits thereof.
1: Anaga daivarpitamainatunti bhavamto karmalu aacharinchatame idi kriyadvaitam.
0: performing all activity with the attitude of an offering to the God, to the Lord, and that is Kriya Dvaita.
1: Inga Vastu Advaitam, Padartha Advaitam.
0: The third one is Padartha Advaita.
1: Lokamunu Anek Rupamunu Namamunu Manu Chudagalutunnam.
0: In the world, we have been able to see and hear different names and forms.
1: Rupanamunu Vere Inappatikini. ఇందులో మానవులు అందరూ కూడాను జీవులు అన్ని కూడాను ఒక్కటే.
0: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇన్వెలింగ్ గ్వల ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క పదార్థము పంచ ప్రాణములు.
0: ది ఫైవ్ ప్రాణస్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఆకాశాది భూతములు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కామన్.
1: ఏ దేహమును పరిశీలించినప్పటికీ ఈ ఐదు భూతములు తప్ప అన్య భూతములు మనకు కనిపించవు.
0: విచ్ ఎవర్ ఫిజికల్ బాడీ యు ఎగ్జామిన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ దేహమునందు ఏ మట్టి కలదో ఈ సమస్త దేహములు ఎందుకు అది ఏ మట్టి ఉన్నది.
0: వాట్ ఎవర్ మట్ ఈస్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ద సేమ్ మట్
1: ఈ దేహమునందు ఏ జలముంటున్నదో అదే జలము సమస్త ప్రాణులు ఎందు ఉంటున్నది.
0: వాటర్ ఫౌండ్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ దీస్ అదర్ బాడీస్.
1: ఈ దేహమునందు ఏ అగ్ని ఉన్నదో సమస్త దేహములు ఎందుకునో అది అగ్ని ఉన్నది.
0: వాట్ ఎవర్ ఫైర్ ఈస్ దేర్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ది
1: ఈ దేహమునందు ఏ గాలి ఉన్నదో సమస్త జీవులు ఎందుకునో అదే గాలి ఉన్నది.
0: సిమిలర్లీ వాట్ ఎవర్ వైట్ లేయర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బాడీ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ది అదర్ బాడీ.
1: దేహమునందు ఏ శబ్దమును మనం అనుభవిస్తున్నామో అదే సర్వ ప్రాణులు ఎందుకునో అదే శబ్దమే ఉన్నది.
0: వాట్ ఎవర్ సౌండ్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై ఆల్.
1: ఈ పంచభూతములు అనేటువంటి పదార్థమును సమస్త ప్రాణులు ఎందు ఉంటున్నది కనుక దీనిని కేవలం వస్తాద్వైతము అనుకున్నాం.
0: యాజ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆల్ ద ఫిజికల్ బాడీస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పదార్థాద్వైత.
1: కనుక భావాద్వైతమును క్రియాద్వైతమును ఈ పదార్థాద్వైతమును చక్కగా మనం గుర్తించినప్పుడు సమస్తము ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ భావాద్వైత క్రియాద్వైత అండ్ పదార్థాద్వైత క్లియర్లీ దెన్ వీ రియలైజ్ దట్ దర్ ఈస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
1: కేవలం ఉపాధి భేదములను పురస్కరించుకుని మనం భిన్నత్వంగా మనం భావిస్తున్నాం.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిజికల్ ఫ్రేమ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది డిఫరెన్సెస్.
1: అన్నింటి యందు ఉండినటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్.
1: ఈ దివ్యత్వమైనటువంటి సర్వులు ఎందుకును దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: దిస్ డివినిటీ ఈజ్ షైనింగ్ రెస్ప్లెండెంట్లీ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అగ్ని ఉంటున్నది.
0: దెర్ ఇస్ ఫైర్.
1: ఈ అగ్ని లోపల దహన శక్తి ఉంటున్నది.
0: ఫైర్ హ్యాస్ గాట్ ది కెపాసిటీ టు బర్న్.
1: ఉండినప్పటికీ మనం కొంత అలక్ష్యం చేయటం చేత ఆ అగ్ని నుండి వచ్చినటువంటి యొక్క బూది అనగా యాష్ దానిని అగ్ని కవర్ చేస్తుండాలి, ముచ్చివేస్తుండాలి.
0: వెన్ వీ డు నాట్ టేక్ మచ్ కేర్ ద యాష్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ దిస్ ఫైర్ కవర్స్ ది ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: ఈ మరుగు చేసినటువంటి యొక్క ఈ ధూళి ఎక్కడి నుంచి వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ యాష్ కమ్?
1: అగ్ని నుంచే వచ్చింది.
0: ఇట్ కేమ్ ఫ్రమ్ ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: అగ్ని నుండి వచ్చినటువంటి ఈ యాష్ అగ్నినే మూసివేస్తుండాలి.
0: యాష్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ ఫైర్ కవర్స్ ది ఫైర్ ఇట్ సెల్ఫ్.
1: అయితే తిరిగి మనం అగ్ని చూడాలన్నప్పుడు ఏం చేయాలి?
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ వ్యూ ఆర్ ఏ లుక్ ఆఫ్ ఆ
1: పైన ఉన్నటువంటి యొక్క బూడిదను మనం ఉఫ్ అంటే అది పోతుంది, అగ్ని మనకు కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ బ్లో అవుట్ ద యాష్ విచ్ ఇస్ కవరింగ్ ద ఫైర్ విల్ బి ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ ఫైర్.
1: అదే విధముగానే ప్రతి మానవుని ఎందుకును ఆత్మ అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఇది అగ్ని ఉంటున్నది.
0: ఇన్ ది సేమ్ వే ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ ది రెస్ప్లెండెంట్ ఆత్మ విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: దానిని మనం మర్చిపోతున్నాము. దేనివల్ల? ఈ ఉపాధి భేదం అనేటువంటి యొక్క యాష్ కవర్ చేయటం వల్ల మనం ఆత్మను మర్చిపోతున్నాము.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది కవరింగ్ ఆఫ్ దిస్ ఫైర్ బై ది యాష్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫార్మ్స్ డిఫరెంట్ ఫార్మ్స్
1: దానిని మర్గెటింగ్ మనము సాధనాది క్రియల చేత మనం దానిని వేరు చేసుకున్నప్పుడు మన స్వస్వరూపాన్ని మనం దర్శించుకోగలము.
0: బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ సాధనాస్ వీ కెన్ రిమూవ్ దట్ కవర్ అండ్ గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది రియల్ ఆత్మ.
1: మరొక విషయము,
0: వన్ మోర్ థింగ్,
1: రమే రామే మనోరమే అని ఒక పదం ఉంది.
0: దేర్ ఈజ్ ద ఫ్రేజ్ రమే రామే మనోరమే
1: అనగా సహస్రనామముల యొక్క సారము, దీని యొక్క పవిత్రత అని చెప్పారు.
0: దట్ మీన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది 1000 నేమ్స్ ఈజ్ కంటెయిన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రేజ్.
1: దీనికి అనేక మంది పండితులు, విద్యావంతులు, విద్యావేత్తలు అనేక విధములైనటువంటి అర్థములను తెలుపుతూ వస్తున్నారు.
0: A number of scholars and knowledgeable people have been giving different interpretations for this.
1: Rame Rame Manorame. దీనికి సరైన అర్థం ఏమనగా మనస్సును భగవంతుని యందు రమింపచేయటమే. ఇంతే.
0: రమే రామే మనోరమే యాక్చువల్లీ మీన్స్ ఇమ్మర్సింగ్ ద మైండ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్
1: మనం. ఈనాడు మనస్సును అనేక విషయములు ఎందు రమింపజేసి రామా రామా రామా అని ధ్యానిస్తున్నాం.
0: వీఆర్ అలౌవింగ్ అవర్ మైండ్ టు ఎంజాయ్ మెనీ అదర్ థింగ్స్ బట్ మియర్లీ మెకానికల్ రిపీటింగ్ రామా రామా.
1: చింతించటం ఒకటి, రమించటం మరొకటి.
0: థింకింగ్ సంథింగ్ బట్ ఎంజాయింగ్ సంథింగ్ ఎల్స్.
1: మనస్సును భగవంతునితో ఐక్యము చేయటమే, సంయోగం చేయటమే, ఇదే యొక్క సరైనటువంటి రామ భక్తి.
0: ది రియల్ రామతత్వ ఈజ్ మర్జింగ్ ద మైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: అది రమే రామే మనోరమే అనేటువంటి పదమునకు సరి అయిన అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ రమే రామే మనోరమే.
1: రామ అనేటువంటి పదానికి కూడా మనం కొంత అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ద మీనింగ్ ఆఫ్ రామ.
1: రా అనగా పరబ్రహ్మతత్వం.
0: రా
1: అది ఆంశ స్వరూపం.
0: రా స్టాండ్స్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పరబ్రహ్మ. మైండ్ సంథింగ్ బట్ ఎంజాయింగ్ సంథింగ్ ఎల్స్.
1: మనస్సును భగవంతునితో ఐక్యము చేయటమే, సంయోగం చేయటమే, ఇదే యొక్క సరైనటువంటి రామ భక్తి.
0: ది రియల్ రామతత్వ ఈజ్ మర్జింగ్ ద మైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: అది

0: പരബ്രഹ്മ തത്വം.
1: ആത്മസ്വരൂപം സ്റ്റാൻഡ്സ് ഫോർ ദ പ്രിൻസിപ്പൽ ഓഫ് പരബ്രഹ്മ.
0: പ്രകൃതി
1: സ്റ്റാൻഡ്സ് ഫോർ നേച്ചർ.
0: കനുക ഈ പ്രകൃതി പരതത്വം വദലി ഉണ്ടിട്ടു വീലുലേദു.
1: The nature cannot have its own real existence apart from and without.
0: అదే గురు పౌర్ణమి రోజు చెప్పినటువంటి యొక్క సరైనటువంటి సందేశం.
1: That is the real message given on గురు పౌర్ణమి.
0: ప్రకృతి అనేటువంటిది శుద్ధ చైతన్యమును కూడి ఉంటున్నది.
1: Nature is always associated with pure చైతన్య తత్వ ఎనర్జీ.
0: కనుకనే ప్రకృతి అంతా కూడా పదార్థములతో కూడినటువంటిది.
1: ప్రకృతి is full of objects.
0: ee padarthamulu yendu antarbhutamai untunnatvante atma shakti.
1: The power of atma is submerged into this.
0: Danini science lo energy annaru.
1: In scientific terminology it is called energy.
0: Dinini matter annaru.
1: The objects are called matter.
0: Energy anetvanti nirantaramu undetvantedi.
1: Energy is eternally.
0: Ee bhautika energy kaadidi.
1: It is not this physical energy.
0: Idi shuddha sattvamaina energy.
1: This is energy which may be called shuddha.
0: Adi nirantaramu undetvantadi.
1: It is eternally existing.
0: Kanukane matter plus being is God.
1: That is why it is said matter plus being is God.
0: Inaati mana energy dinadinamunaku chana chanamunaku kudugunu cheeninchi pothundadi.
1: But the type of energy which we see is the one which goes on declining day by day.
0: Matalu cheta aneka vidhamainatundi energy puthai pothundadi.
1: By talk energy is spent.
0: Mana drushti cheta manalo undinatundi oka shakti tagipothundadi.
1: By seeing at things we lose the energy which
0: mana vinikidi cheta kudanu manalo unnatundi energy cheenichi pothundadi.
1: Similarly by thinking also we just lose our energy.
0: Mana talampulu cheta kudanu manalo unnatundi energy sarinchi pothundadi.
1: By thoughts also the energy within us gets spent.
0: Ee vidhamga manavudu chesetundi prati kriyalu endu kudanu prati drushti endu kudanu prati maata endu kudanu energy anetundidi putha gadukuntunnam.
1: Energy is used up in every act and every aspect of
0: man. Energy,
1: this is energy which is
0: energy anetundidi enati kudanu cheeninchedi gaani perigedi gaani perigedi gaani kaadu.
1: Divine energy will not decline and will not grow. It is always
0: prakrutiki ni paramatmaku enatiki ni edabaatu ledu.
1: Therefore there cannot be separation between nature.
0: ప్రకృతి అంతా కూడా పరమాత్మ స్వరూపంగానే మనం భావించాలి.
1: ద ఎంటైర్ నేచర్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: విష్ణు. విష్ణు స్వరూపం.
1: ది కాస్మాస్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ గాడ్.
0: మీరు రామ యొక్క చరిత్ర ఎందు మీరు చదివి ఉండవచ్చును.
1: యూ మస్ట్ హావ్ రెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రామ.
0: జనక మహారాజు ఇంటి ఎందు ఉండినటువంటి యొక్క శివధనస్సును రాముడు తృంచాడు.
1: రామ bent and broke the Sivadhanus which was in the kingdom of Janaka.
0: Kani Sivadhanusunu virichinadu kani ee dhanusunu itu vaipuna atu vaipuna unnatundi nari matram tegaledu.
1: The Sivabhoo was broken but the thread which was connecting that was not broken.
0: Ade nari.
1: That is
0: oka kosa Ramulu oka kosa Sita. Ee Rama Sitalaku madhya lopala ye matram edabaatu jaragaledu.
1: One end there is Rama. At the other end, there is Sita. There is no separation between these two entities.
0: Kanuka yokka nari anetundi jagatamakunda undatam anetundi prakrutito sammilitamai undinatundi yokka divya shaktiye.
1: That thread which was not broken shows the eternal relationship that exists between God and nature.
0: Kanuka daivattam anetundi prakrutito enadi kudanu edabaatu jarigetundi kaadu.
1: Divinity can never be separated from nature anyway.
0: నిత్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునకు అల్పత్వమైనటువంటి మానవత్వమునకు ఎక్కడ సంబంధం అని మనం కొంత నిరాశకు గురి కావచ్చు.
1: Sometimes we become desperate by thinking how can there be relationship with God who is infinity and with man who is such a small being.
0: సముద్రము అనంతమైనటువంటి.
1: Ocean is infinite.
0: ఎంత అనంతమైనటువంటిది అయినప్పటికీ దాని ఎందు ఉన్నటువంటి గుణములు మూడే.
1: హౌ ఆర్ ఇన్ఫినిటీ

0: devotion be, there are three characteristics which are common for the entire
1: body.
0: If you put water on clothes,
1: it gets wet.
0: This wetness also has coolness.
1: అదే దీనిలో నురుగుగా వస్తుంది తెల్లదనము.
0: అండ్ దిస్ ఆల్సో హ్యాస్ గాట్ ద వైట్నెస్.
1: ఆ తెల్లదనము, ఈ చల్లదనము, ఈ తడి, ఈ మూడు గుణములు సముద్రం యొక్క లక్షణములు.
0: వైట్నెస్, కూల్నెస్ అండ్ వెట్నెస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ ఓషన్.
1: అయితే ఈ సముద్రమునందు ఏ మూడు గుణములు కలవో అదే మూడు గుణములు అల్పమై అనిత్యమై కొంతకాలంలో క్షీణించిపోయేటువంటి అలలు ఎందుకు కూడా ఉంటున్నాయి.
0: These three very characteristics which are common for the ocean are also found in the waves which are temporary and transient.
1: Alalu oka nithyamainatuvanti.
0: Waves are temporary.
1: Antalone adigipoyetuvanti.
0: They disappear very fast.
1: Enni alalu adigipoyinappudiki samudram matram adigetuvantidi kaadu.
0: The waves may get merged but the ocean doesn't.
1: Kanuka ee alane mane oka dehalu.
0: Our bodies may be compared to this waves.
1: ఈ దేహమునకు ఆది అంత్యము ఉంటుండాలి.
0: For this physical body, there is a beginning and an end.
1: ఆద్యంతములతో కూడినటువంటి ఈ ఉపాధి ఎందుకుడను ఆ అనంతమైనటువంటి సముద్ర గుణములు కూడా ఉంటున్నాయి.
0: In this body, which has got the beginning and end, also have the characteristics of the eternal.
1: కనుకనే ఆ దైవత్వమునకు ఈ జీవత్వమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize that there is an inseparable relationship between God and man.
1: Aithe ee naadu manavattam anetundi aadhunikanga ilanti deenini gurtinchadaniki ati dooram aipothundadi.
0: But the modern man is not able to realize this particular truth.
1: Aadhunika manavulu ee naadu giraffe vale tayaravutunnaru.
0: Modern man is becoming comparable to giraffe.
1: Giraffe anaga deeni yokka antarartham emiti?
0: What is the inner significance and meaning of
1: దాని తలకు దాని హృదయానికి చాలా దూరంగా ఉంటుండాలి.
0: The inner significance is that there is a great distance between its head and its heart.
1: అనగా ఈనాటి ఆధునికుడు తన తలకును యోచించేటువంటి తలకును హృదయంలో ఉండేటువంటి యొక్క ప్రేమకును పూర్తి భిన్న భేదంగా కనిపిస్తుంటాడు.
0: The meaning is that for the modern man, there is a great distance between what he thinks and what he has.
1: ఎక్కడైనా జూ లోపల దాని మెడ చాలా పొడువు.
0: Giraffe we must have seen and in any zoo.
1: కానీ దాని మెడ ఎక్కడో ఉంటుండాలి, దాని హృదయం ఎక్కడో ఉంటుండాలి.
0: ఇట్ హాస్ ఎ లాంగ్ నెక్ సెపరేటింగ్ ఇట్స్.
1: అదే విధంగా ఆధునిక విద్యార్థులందరి యొక్క తల కూడాను హృదయానికి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.
0: సిమిలర్లీ ది మోడర్న్ స్టూడెంట్ ఈజ్ లివింగ్ ఎ లైఫ్ వెరీన్ his head is
1: quite sambandha bandhavyam cheyachali.
0: You must establish a close relationship between your head and heart.
1: Ee naadu ekatvam anetundi vicharanaku ati dooranga untunnaru.
0: People today do not enjoy the unity in
1: kaaranam emiti.
0: What is the reason?
1: Cheti ninduku pani ledu.
0: Because he does not have a handful of work.
1: Hrudayam ninduku manchi bhavalu levu.
0: He does not have a heart filled with good thoughts.
1: చేతి నిండుకు పని, హృదయం నిండుకు మంచి భావాలు లేకపోతే ఈయన యొక్క జీవితము కుక్క తోక వంటిదిగా తయారవుతుంది.
0: If a man does not have hand full of work and a heart filled with good feelings, he tends to become something like the tail of a dog.
1: ఈ కుక్క తోక ఎట్ట ఉంటుంది, దెబ్బలేసి కట్టినంత వరకు చక్కగా ఉంటుంది, అది విప్పిన తక్షణమే మరి ముడుచుకుంటుంది.
0: What is the special characteristic of this dog's tail? So long as you straighten up with the help of a few sticks and tight, it will be straight. Once you remove the sticks, it again gets bent, crooked.
1: Inadu satsangamulu yendu ilanti samaveshamulu yendu unnatvanti manasu baitiki pothane undaledu.
0: Mind which is so sacred in such good company and in such good
1: assembly. Karanam emiti? Hrudayam ninduku durbhavamulu, దుశ్చింతలు, దురాలోచనలు.
0: ద మోమెంట్ ది పీపుల్ గో అవుట్ దే డు నాట్ హ్యావ్ సచ్ గుడ్ ఫీలింగ్స్. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ద రీజన్ ఈస్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మొట్టమొదట మనము ఈ యవ్వనత్వమునందు చేతి నిండుకు పని చెయ్యాలి.
0: దేర్ ఫోర్ ఇన్ యూత్ వీ షుడ్ హావ్ టైట్ వర్క్.
1: హృదయం నిండుకు మంచి భావాలు నింపుకోవాలి.
0: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ ఫీలింగ్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని మనం పోషించుకున్నప్పుడే ఈ అనంతత్వంలోనేటువంటి ఏకత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వి ఫాస్టర్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద అండర్లైయింగ్ డివైన్ యూనిటీ.
1: మనం దేనిని త్యాగం చేయనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ మేక్ ఎనీ స్పెషల్ సాక్రిఫైసెస్.
1: భోగమునందు కూడాను త్యాగం మనం అనుభవించవచ్చు.
0: వి కెన్ ఎంజాయ్ ఈవెన్ ఇన్ రినౌన్సియేషన్.
1: అనగా దీని యొక్క భావం ఏమనగా, మనము విషయాశక్తిని అహంకారమును దూరము గావించుకుని ఏ కార్యమును మనం ఆచరించినప్పటికీ అది సమత్వమైనటువంటి యొక్క పవిత్రతనే బోధిస్తుంటాయి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్ విత్ డిటాచ్మెంట్ అండ్ విత్ ది ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ ఇట్ బికమ్స్ సేక్రెడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గమును మనము నిత్య జీవితంలో అనుభవింపజేసుకున్నప్పుడే దైవత్వమనేటువంటిది చక్కగా మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వి ప్రాక్టీస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ టెండ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమును కూడా మనం మొట్టమొదటి అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దైవ.
1: దైవ అనగా సమష్టి అని దీని అర్థం.
0: దైవ రెఫర్స్ టు ది టోటాలిటీ.
1: సమష్టి అనగా యావత్ జగత్తు ప్రపంచమంతయును దైవత్వమే.
0: ది టోటాలిటీ అండ్ ది ఫుల్నెస్ రెఫర్స్ టు బట్ ది ఎంటైర్ కాస్మోస్ మస్ట్ బి టేకెన్
1: యాజ్ గీత విశ్వ విరాట స్వరూపము అన్నారు.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద కాస్మిక్ ఫామ్ ఆఫ్ ద లార్డ్.
1: విశ్వమంతయు కూడాను సమష్టితో కూడినటువంటిదే కనుక దీనినే దైవ అని చెప్తూ వచ్చారు.
0: As the entire cosmos is filled with divinity, the word daiva is appropriate.
1: ఈ దైవత్వాన్ని మనం అనుభవించుకోవాలంటే దైవత్వం యొక్క నామత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: If we should really experience this divinity in our life, we should understand the meaning of nama.
1: అనగా ఈ నామము ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి.
0: We should take the correct meaning of this word nama.
1: నా అనగా కాదు, లేదు అని అర్థం.
0: నా మీన్స్ నాట్ దిస్.
1: మా అనగా నాది, నాది అని.
0: మా రెఫర్స్ టు మైన్, మైన్.
1: నామ అనగా నాది కాదు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి.
0: నామ మీన్స్ నాట్ మైన్, దిస్ ఇస్ ది కరెక్ట్.
1: రామ కృష్ణ అనేటువంటి నామములు కాదు, నామం అనగా నాది కాదు అనేటువంటి భావంతో నామం ఆచరించాలి.
0: వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ విత్ ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ మైన్.
1: నా మమా అనేటువంటి దానిని నా మా అనగా మార్చుకుంటే అదే నామస్మరణగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ నాట్ మైన్ యాజ్ నామా దెన్ ఇట్ బికమ్స్ నామస్మరణ ఇట్ సెల్ఫ్.
1: కనుకనే దివ్యత్వంలో ఉండేటువంటి అంతరార్థములు అనంతంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ అండ్ సిగ్నిఫికెన్సెస్ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: అనంతమైనటువంటి నామములో యథార్థాన్ని మనం విశ్వసించి అనర్థాలను మనం స్వీకరిస్తున్నాం.
0: దిస్ నామా విచ్ ఇస్ ఇన్ఫినిట్ వీఆర్ గివింగ్ అప్ ఆల్ ద కరెక్ట్ మీనింగ్స్ అండ్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్.
1: ముఖ్యంగా దీనికి కారణము అవివేకమే, అవిద్య.
0: ది ఎసెన్షియల్ కాజ్ ఆర్ రీజన్ ఫర్ దిస్
1: దీనికి వాసనా శక్తియే ప్రధానమైనటువంటి బలత్తరమైన శక్తి.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద డిజైర్స్ అండ్ ది టెండెన్సీస్ విచ్ హావ్ బీన్.
1: ఈ వాసనా శక్తి అనగా కేవలము తన తత్వాన్ని తాను విస్మరించి పరతత్వాన్ని ఆశ్రయించటమే దీని యొక్క ప్రధానమైన లక్షణము.
0: వాసనా శక్తి రెఫర్స్ టు ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హిస్ అండ్ ఫర్గెటింగ్ థింగ్స్ విచ్ ఆర్ హిస్.
1: సత్యాన్ని అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను నిరూపిస్తుంది.
0: ఇట్ ప్రూవ్స్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్
1: శాశ్వతాన్ని అశాశ్వతంగాను అశాశ్వతాన్ని శాశ్వతంగాను విశ్వసిస్తుంది.
0: ఇట్ also again tries to establish the permanent entities as non permanent and impermanent and impermanent things as permanent.
1: ee avidya anetundi addam vante
0: ignorance may be compared to a mirror.
1: ee addam mundu manam poi nilchukunnappudu mana kudichi edam cheyiga kanipistundi, edam cheyi kudichiyiga kanipistundi.
0: When you go and stand before a mirror you see your right part of the body as the left.
1: adi
0: viruddham. That is the contradiction.
1: సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా నిరూపిస్తుంది.
0: ఇట్ ప్రూవ్స్ ట్రూత్ అస్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ అస్ ట్రూత్.
1: దీనికి ప్రజ్ఞామాంధ్యము అని కూడా రెండవది ఒకటి ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞామాంద్యం.
1: ఈ ప్రజ్ఞామాంద్యం అనేటువంటిది ఏ విధమైనటువంటి లక్షణాన్ని నిరూపిస్తుంది?
0: వాట్ డస్ దిస్ ప్రజ్ఞామాంద్యం ట్రై టు ఎస్టాబ్లిష్?
1: ఏ మంచి విషయాలు చెప్పినప్పటికీ అవి చెవికి అందవు, చేరవు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ప్రజ్ఞామాంద్య వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ ఆర్ టోల్డ్ దే నెవర్
1: మంచి విషయాలు వినాలి అని ఆలోచించినప్పుడు, మంచి విషయాలు మనం ఆలకించాలని విశ్వసించినప్పుడు, అనేక విధములుగా దోమల వలె మన చెవు చుట్టూ చేరి ఈ యొక్క ప్రజ్ఞామాంద్యం అనేటువంటిది దానిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది.
0: వెన్ వన్ ఆస్పైర్స్ టు హియర్ సంథింగ్ గుడ్, ప్రజ్ఞామాంద్య లైక్ ది మస్కిటోస్ అండ్ ది ఫ్లైస్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్ అండ్ డిస్టర్బింగ్ అవర్ కాన్సన్ట్రేషన్.
1: మనం ఏ మంచి విషయాలు కాని మనకు పూర్తిగా మనం చెవికి చేర్చుకోము.
0: వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ బి, వీ డోంట్ అలౌ దోస్ థింగ్స్ టు ఎంటర్ ఇన్ టు
1: అవర్ విషయాలు. అయితే రెండు చెవులు ఏకాగ్రపరిచి మనం వింటుంటాం.
0: ఇఫ్ ఇట్ హావ్ టు బి సమ్ ఈవిల్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్, వీ గెట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆఫర్ బోత్ అవర్ ఇయర్స్ టు హియర్.
1: రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడా.
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్, ఓ ఇయర్స్ యూ గెట్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు హియర్ సంథింగ్ యూజ్లెస్ అండ్ సంథింగ్ వికెట్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పి వేళ వద్దికగనుండరేరే ఓ చెవులా.
0: ఓ ఇయర్స్ యూ డు నాట్ సీమ్ టు హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ వెన్ ఇన్ ఎ హైలీ ప్లీజింగ్ వే సంథింగ్ రిలేటింగ్
1: విషయాలు చెప్పే సమయంలో, పవిత్రమైనటువంటి ఆత్మతత్వం బోధించే సమయంలో ఈ రెండు చెవులు ఈస్ట్ అండ్ వెస్ట్ విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తాయి.
0: వెన్ సంథింగ్ రిలేటింగ్ టు గాడ్, సంథింగ్ రిలేటింగ్ టు సేక్రెడ్నెస్ అండ్ ఆత్మ ఇస్ బీయింగ్ టోల్డ్, ఐస్ దే డు నాట్ కమ్ టుగెదర్.
1: పెద్ద విషయాలు వినాలంటే రెండు స్నేహం అయిపోతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు హియర్ సంథింగ్ వికెట్ ఆర్ ఈవిల్, ది ఐస్ గెట్ యునైటెడ్.
1: ప్రజ్ఞామాంద్యం అనగా దీని యొక్క లక్షణములే.
0: ప్రజ్ఞామాంద్య రెఫర్స్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
1: ఇంకా వితర్కము మూడవది.
0: థర్డ్ వన్ ఇస్ వితర్క.
1: ఏది చెప్పినప్పటికీ దానికి విరుద్ధమైనటువంటి అర్థాలు కల్పించడం.
0: వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ టోల్డ్ ఈస్ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పరమ భక్తుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అంటాడు.
0: ఎ గ్రేట్ డివోటీ హ్యాస్ రిసైటెడ్ వన్ స్టాంజా.
1: అనగా తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: విష్ణు
1: సర్వవ్యాపి అయినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
0: విఘ్నేశ్వర ఇస్ వన్ హూ వేర్స్ వైట్ క్లోత్స్ అండ్ హూ ఈజ్
1: శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం బూడిద రంగుతో కూడినటువంటి వాడు.
0: హీ ఈజ్ ఆల్ ప్రవేసివ్. హిస్ కలర్ ఈజ్ యాష్ కలర్.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళతో కూడినటువంటి వాడు, నాలుగు చేతులు.
0: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
1: ఇది పరమ భక్తులు వర్ణించేటువంటి విఘ్నేశ్వరుని యొక్క వర్ణన.
0: దిస్ ఇస్ వాట్ గ్రేట్ డివోటీస్ యూజ్ టు
1: డిస్క్రైబ్. భక్తులు కాని వాడు దీన్ని ఎట్లా వితర్కం చేస్తారంటే, శుక్లాంబరధరం విష్ణు గుడ్డలంతా మోసేది గాడిదే.
0: ఎ నాన్ డివోటీ ఇంటర్ప్రిట్స్ ది సేమ్ శ్లోక యాజ్ ఇట్ ఇస్ ఎ డోంకీ విచ్ క్యారీస్
1: విష్ణు. ఎక్కడ బజార్లో చూసినా గానీ ఉంటుంటారు, దాన్ని కట్టేసేవాళ్ళు ఎవరు లేరు. సర్వవ్యాపిగా స్వతంత్రంగా తిరుగుతూ ఉంటుంది, అది గాడిదే.
0: The all-pervasiveness is interpreted as the donkey being found anywhere and everywhere in the street.
1: శశివర్ణం బూడిదరంగు ఉండేటువంటి గాడిదే.
0: It is the donkey which has got the ash color.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉండేది గాడిదే.
0: Again it is the donkey which has got four legs.
1: దీనికి దానికి ఎంత విరుద్ధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి.
0: You can imagine what a contradictory meaning is given for the same
1: phenomenon. మంచిని చెడ్డగా, చెడ్డను మంచిగా, తన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వర్ణించుకోవడానికి ప్రయత్నిస్తాడు కుతర్కం.
0: కుతర్కి ఇస్ వన్ హూ ట్రైస్ టు ఇంటర్ప్రిట్ గుడ్ యాజ్ బ్యాడ్ అండ్ బ్యాడ్ యాజ్ గుడ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ లైఫ్.
1: వివర్య దురాగ్రహము ఇది నాలుగవది.
0: వివర్య దురాగ్రహ ఇస్ ద ఫోర్త్ వన్.
1: అనగా అహంకారి.
0: దట్ మీన్స్
1: ఏమీ తెలియకపోయినప్పటికీ నాకు అన్ని తెలుసు, ఒకరు నాకు చెప్పడం ఏంటి.
0: That means he is highly egoistic. He may not be knowing anything, but he thinks he knows
1: something. అన్ని తెలిసిన వాడు ఈ అనర్థంలో ఎందుకు ప్రవేశించాలి మరి?
0: If only he is omniscient, why should he have this kind of wrong meaning?
1: ఇది కేవలము వివర్య దురాగ్రహము అనగా తనలో ఉన్నటువంటి మూర్ఖత్వము.
0: It is an account of ది స్టూపిడిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: ఎట్టి మానవునైనా సరిదిద్దవచ్చును కానీ మూర్ఖుణ్ణి మాత్రం సరిదిద్దటం వీలు కాదు.
0: యు మే బి ఏబుల్ టు జస్ట్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: కరుణీనాటి మానవులయందు వివర్య దురాగ్రహము, కుతర్కము, ప్రజ్ఞామాంద్యము, అవివేకము, అదే అవిద్య, ఈ నాలుగు కూడా తాండవమాడుతూ ఉన్నాయి.
0: ఇన్ ది మోడర్న్ మ్యాన్ టుడే ఆల్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఆర్ డూయింగ్ డెత్ డాన్స్ ఇన్ హిమ్.
1: ఈ నాలుగింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు సీ దట్ దీస్ ఫోర్ బికమ్ డిస్టెన్స్.
1: చేయవలసిన ప్రయత్నం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఎఫర్ట్ విచ్ యూ హావ్ టు మేక్?
1: మనం అనేక విధమైన సాధనలు సల్పుతున్నాము.
0: వీ హావ్ బీన్ అండర్టేకింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్టివిటీస్, మెడిటేషన్.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై మెడిటేషన్?
1: కేవలం కన్నులు మూసుకుని, పద్మాసనం వేసుకుని, హస్తములు భుజించుకొని కూర్చోవటమా?
0: డస్ ఇట్ రెఫర్ టు యువర్ ఫిజికల్ పోస్చర్ ఇన్ విచ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ ఇన్ పద్మాసన అండ్ పుట్ ద హ్యాండ్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ పోస్చర్?
1: ఫోటో ఫోకస్.
0: దిస్ ఇస్ ఆల్ ఫోటో ఫోకస్.
1: అంతేకాని ఇది నిజమైన ధ్యానం కాదు.
0: దిస్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: ధ్యానమునకు ఒక పద్ధతే లేదు.
0: ఫర్ ట్రూ మెడిటేషన్ దర్ ఇస్ నో స్పెసిఫిక్.
1: మనస్సును భగవంతునిపై నియమించటమే నిజమైన ధ్యానం.
0: మర్జింగ్ మైండ్ ఇన్ గాడ్ ఈస్ రియల్ మెడిటేషన్.
1: ఈ ధ్యానం అనేటువంటి జీవితం అంతా ధ్యానంతో కూడినటువంటిది.
0: ది ఎంటైర్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ మెడిటేషన్.
1: మీరు పుస్తకాలు చదువుతూ దానిపై ధ్యానం పెట్టారు.
0: వెన్ యూఆర్ రీడింగ్ యూఆర్ మెడిటేటింగ్ ఆన్ వాట్.
1: అక్కడ నీవు ధ్యానమే చేయకపోతే పుస్తకాన్ని నీవు చదవలేవు కదా.
0: Without having that concentration, you would not be able to read the book at all.
1: నీవు లెటర్ రాస్తున్నావు, లెటర్ రాసే సమయంలో ఏ అక్షరానికి పక్కన మరొక అక్షరం రావాలి అనేటువంటి, ఏ విషయానికి మరొక విషయం పక్కన రావాలి అనేటువంటి విషయంపై ధ్యానమే లేకపోతే లెటర్ నీవు రాయలేవు.
0: Similarly, while writing a letter, unless you have concentration, you will not be able to write letters and the ideas in the
1: బజారులో నడచాలంటే ఎక్కడ ఏ కారు వస్తుండదో, ఎక్కడ ఏ లారీ వస్తుండదో, ఎక్కడ ఏ మనిషి వస్తున్నాడో అనే ధ్యానమే లేకపోతే నీవు బజార్లో నడచలేవు.
0: సిమిలర్లీ వెన్ యు ఆర్ వాకింగ్ ఇన్ అ బజార్, అన్లెస్ యు ఆర్ అవేర్ అండ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ టు టేక్ నోట్ ఆఫ్ వాట్ యు ఆర్
1: భోజనం చేసే సమయంలో ఎక్కడ ఏ కూర ఉంది, ఎక్కడ ఏ పచ్చడి ఉంది, ఏ పచ్చడిలో ఏ మిరపతోలు ఉంది, ఏ పచ్చడిలో ఏ కరేపాకు ఉంది అని ధ్యానమే లేకపోతే నువ్వు దానిని భుజించలేవు.
0: Similarly, when you are partaking food, unless you are concentrating and you are aware of what is all the things what are available,
1: jeevitam lopala tellavari modalu raatri parundinanta varaku walking, talking, reading, writing, eating, anni kudanu dhyaname.
0: In real life, right from the dawn to dusk until you go to bed, every activity is an activity associated with dhyana.
1: Ee vishayamunandu manasunu imichutamo adantha dhyaname.
0: In whichever particular activity you merge your mind,
1: I think dhyanamlo rendu rakamulaina dhyanamlu.
0: But in meditation there are two types of meditation.
1: Dhyanamu.
0: One is meditation relating to the
1: adhyatma dhyanam,
0: and the other one is the pararartha dhyana meditation.
1: Pararthamu adi pararthamu.
0: One is padartha, the external objects. The other one is pararartha, the transcendental.
1: Manasunu పరిపరి విధములుగా పరిగెత్తేటువంటి ఈ మనసును కట్టి పరమాత్మను వైపున మరల్చటమే నిజమైన ధ్యానం.
0: ట్రూ మెడిటేషన్ కన్సిస్ట్ ఆఫ్ డైవర్టింగ్ ద మైండ్ అండ్ ఛానలైజింగ్ ద మైండ్ టువర్డ్స్ గాడ్.
1: ఇటు పోయే మనసు అటు త్రిప్పటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ టర్నింగ్ ద మైండ్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్.
1: అటు త్రిప్పితే చాలు, ఇదే మనకు మోక్షం లభిస్తుంది.
0: బై టర్నింగ్ ద మైండ్ ది ప్రాపర్ వే యూ గెట్
1: లిబరేషన్. చాలు, బంధం ఏర్పడుతుంది.
0: If you turn the mind the other way, you get bound.
1: Lock undi, bigam undi.
0: There is a lock here.
1: Bigam chevi undi.
0: There is key.
1: Bigam chevi ni bigam lo petti, left side turn chesthe open avutundi. Right side turn chesthe lock avutundi.
0: If you insert the key into the lock, turn it towards the left side, it gets locked. And if you turn it towards the right side, it opens.
1: Kanuka mana hrudayame oka lock, bigam. మనస్సు బీగం చెవి,
0: అవర్ మైండ్ మే బి కంపేర్డ్ టు కీ.
1: దానిని హృదయంలో పెట్టి గాడ్ సైడ్ టర్న్ చేయి డిటాచ్మెంట్, వరల్డ్ సైడ్ టర్న్ చేయి అటాచ్మెంట్.
0: మర్జ్ యువర్ మైండ్ ఇన్ టు ద హార్ట్, టర్న్ ఇట్ టువర్డ్ ద నేచర్ అండ్ ఇట్ బికమ్స్ బౌండ్. టర్న్ ఇట్ టువర్డ్ గాడ్, ఇట్ బికమ్స్ లిబరేషన్.
1: మనస్సును భగవంతుని పైన మరల్చడమే నిజమైన ధ్యానం.
0: Diverting and channelizing mind towards God is
1: కాని ఆ సూక్ష్మాన్ని గుర్తించుకోలేక గంటల గంటల ధ్యానంలో కూర్చుంటున్నాము.
0: Not realizing this subtle truth, we are
1: sitting for hours. Ah, gantalo konni gantalo nidralo jeli potuntuntadi.
0: And while sitting for meditation for hours together,
1: ఇంకా కొన్ని నిమిషాలు అంతకన్నా అనవసరమైన చింతల్లో మునిగిపోతుంటాది.
0: Even when you are thinking of meditation, your mind goes for different
1: objects.
0: Why should you undertake?
1: ఇలాంటి ధ్యానం చేసే బదులు ఇంటి పనులు చేయవచ్చును కదా.
0: Instead of doing this kind of meditation,
1: ఇంకేమైనా సమాజ సేవలు చేయొచ్చును కదా.
0: You can undertake either the work related to home or
1: అదే ఉత్తమం ఈ ధ్యానం కంటే.
0: That service is much better than this kind of meditation.
1: ఒక్క క్షణమైనా కూడా మనసు నిలకడలేనటువంటి ధ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
0: If you have not been able to get the steadiness of the mind even for a moment, what is the use of your doing meditation?
1: ఈ ధ్యానముల కంటే కూడాను సర్వులు యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని ప్రేమిస్తురా, అదే నిజమైన ధ్యానం.
0: Instead of this kind of meditation, you go on loving the Lord who is common for
1: all, serve all.
0: Principle is love all and serve all.
1: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth behind these two statements.
1: ఒక జీవుని చూచి ద్వేషించటము, మరొక జీవుని చూచి ప్రేమించటము.
0: Looking at one person and loving him and hating another person.
1: ఒక జీవుని హింసించటము, మరొక జీవుని ద్వేషించటము.
0: Hating one person and putting another person to hurt.
1: ఏ విధమైనటువంటి దైవత్వానికి నీ తృణగదు.
0: How can you describe this as a proof of divinity?
1: కనుక సర్వులను ప్రేమించేటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize the truth that loving all is alone divinity.
1: నీవు మానవుడు కాదు.
0: You are not a mere man.
1: ఈ మానవత్వంలో ఐదు విధములైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
0: There are five types of principles inherent in man.
1: మానవ దైవత్వము ఒకటి.
0: One is మానవ దైవత్వము.
1: మానవ మానవత్వం మరొకటి.
0: The second one is మానవ మానవత్వము.
1: మూడవది మానవ దానవత్వం మరొకటి.
0: ద థర్డ్ వన్ ఈజ్ మానవ దానవత్వము.
1: నాలుగవది మానవ పశుత్వం ఒకటి.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ మానవ పశుత్వము.
1: ఇంకోటి మానవ హీనత్వం ఒకటి.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ మానవ హీనత్వము.
1: ఈ ఐదింటిని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్ వెరీ క్లియర్లీ.
1: మానవ దైవత్వం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ మానవ దైవత్వము.
1: అనగా మానవుని యందు ఒక దైవత్వం ఉంటుండాలి.
0: That means to say that there is divinity inherent in every man.
1: Idam sarvam.
0: That is the meaning of Isha Vasyam Idam Sarvam.
1: Ani endundatundi atmatattvame igina tanaku lekapoyinappudu ee jeevitham ee vyartham ayyindetundi.
0: If he does not recognize the atma which is in him, the life itself would become a waste.
1: Kanuka itti atmatattvam paine manasuni imirchi
0: merging mind in this kind of ishwaratva,
1: ee deham anetundi oka upadhiga bhavinchi,
0: considering the physical body
1: punya karyam yendu
0: as an
1: pavitramainti margamulu yendu jeevitanni praveshimpa cheyatame,
0: introducing life in the proper ways, in good ways and in virtuous ways,
1: nirantaramu manchi chintana cheyatam,
0: constantly thinking good,
1: dana dharmallo manam praveshinchatamu,
0: entering into activities
1: seva dharmallo manam praveshinchatamu,
0: undertaking activities service,
1: దైవ ప్రేమతో మన జీవితాన్ని ముంచటం,
0: లివింగ్ ఎ లైఫ్ విత్ లవ్ టువర్డ్స్
1: గాడ్. ఇది మానవ దైవత్వం.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్
1: మానవ మానవత్వం. ఏమిటంటే కర్తవ్య కర్మలు ఆచరించటం.
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మానవ మానవత్వం? డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసము, ఈ నాలుగు మార్గములు ఎందుకు సక్రమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టుకోవటం.
0: డ్యూటీస్ హావ్ బీన్ ఎంజాయిన్డ్ ఇన్ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస. డిశ్చార్జింగ్
1: వయోభేదమును పురస్కరించుకుని మన ప్రవర్తనను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడం.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫోర్ ఆశ్రమాస్, దిస్ ఈస్ ది మానవ మానవత్వం.
1: కనుక ఈ విధమైన మానవుడు చేయగలిగినటువంటి విషయములు, సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటి ఈ మానవత్వానికి కూడినటువంటి ప్రవర్తనలో మనము జీవితాన్ని గడపాలి.
0: లివింగ్ ఎ లైఫ్ on the basis of the principles associated with humanity, this is manava manavam.
1: Idi manava manavattu.
0: This is manava manavattu.
1: Manava ante emti motta motta artham cheskondi.
0: We should understand in the very first instance the meaning of manava.
1: Nava anaga krottadi.
0: Nava stands for something new.
1: Ma anaga kanidi.
0: Ma refers to
1: krottadi kanide manavattamu.
0: మానవత్వము దేర్ఫోర్ రిఫర్స్ టు దట్.
1: అనగా ఇది కొత్తది కాదు, అనేక జన్మలుగా వస్తుంటుండాలి. పాతదే ఇది, రోతదే ఇది.
0: దట్ మీన్స్ టు సే దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ, ఇట్ హాస్ బీన్ కమింగ్ ఫర్ ఏజెస్ టుగెదర్.
1: అంతేకాకుండా మరొక అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి. మానవ, మా అనగా అజ్ఞానం, అనగా లేకుండా, వా అనగా వర్తించడం. అజ్ఞానం లేకుండా వర్తించేటువంటిదే మానవత్వం.
0: దెర్ ఇస్ అనదర్ మీనింగ్ ఫార్ దిస్ మానవత్వం, అండ్ దట్ మీన్స్ లివింగ్ ఎ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
1: కనుక ఇలాంటి యొక్క అపవిత్రమైన మార్గంలో పోకుండా దివ్యమైనటువంటి మానవునికి అనుగుణమైనటువంటి యొక్క ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడం మానవత్వం.
0: మానవత్వము దేర్ ఫోర్ రిఫర్స్ టు ఎంటరింగ్ ఇన్ టు ద డివైన్ పాత్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు ద మ్యాన్ అండ్ గివింగ్ అప్ ది డెమోనిక్ పాత్.
1: మానవ దానవత్వము,
0: ద థర్డ్ వన్ ఇస్ మానవ దానవత్వం.
1: ఆహార విహారములు ఎందు మాత్రమే కాకుండా ఆచరణ విచారణ ఎందు కూడాను క్రూయల్ అనగా కఠినమైనటువంటి మార్గాన్ని అవలంబించటము.
0: ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ క్రూయాలిటీ నాట్ మెయిర్లీ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్ బట్ ఆల్సో ఇన్
1: దయాదాక్షిణ్యమును, నీతి నిజాయితీను కోల్పోయినటువంటి యొక్క జీవితము.
0: ఇట్ ఇస్ అ లైఫ్ విచ్ హాస్ గివెన్ అప్ కంపాషన్, కైండ్నెస్ అండ్ మొరాలిటీ.
1: ఇలాంటివి లేనటువంటి యొక్క ఇదే దానవత్వము.
0: లైఫ్ డివైడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ దానవత్వం.
1: కేవలము స్వార్థమే తన యొక్క పరతత్వం.
0: హిస్ ఓన్లీ పరతత్వం ఈజ్ సెల్ఫిష్నెస్.
1: పరోపకార తత్వం అనేటువంటి ఆ జీవితంలో ఏమాత్రం కూడా ఎరుగడు.
0: హీ డస్ నాట్ నో వాట్ ఇట్ మీన్స్ టు సాక్రిఫైస్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఈ స్వార్థత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే దానవత్వం.
0: దానవత్వం ఈజ్ వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్
1: మానవత్వం. క్రియలు దానవత్వం.
0: ఇన్ ఫార్మ్ హీస్ మ్యాన్
1: మానవ దానవత్వము అని చెప్తూ వచ్చారు.
0: ఇన్ ఆల్ యాక్షన్స్ హీఈస్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ డెమాన్స్,
1: ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఎందు ప్రవేశపెట్టడం.
0: ఎంటరింగ్ ఇన్ టు పాత్ విచ్ ఈస్ అపోజిట్ టు ధర్మ,
1: మానవ పశుత్వము.
0: దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మానవ పశుత్వము.
1: ఈ మానవ పశుత్వం అంటే ఏమిటి? ఆహార, నిద్ర, భయ, మైథున, ఈ నాలుగు తప్ప ఇంకేమీ వాడికి అవసరం లేదు.
0: మానవ పశుత్వము రెఫర్స్ టు ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫుడ్, డ్రింక్,
1: తినటం, నిద్రించటం, ఆశలు పడటము, అనుభవించటము, అంతే. దీనిని హిందీలో చెప్తారు, చెప్పు,
0: ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ అండ్ ఎంజాయింగ్.
1: ఈ నాలుగు పశుత్వానికి లక్షణాలు.
0: దీస్ ఆర్ ఆల్ ఫోర్ థింగ్స్ విచ్ క్యారెక్టరైజ్
1: దీన్ని కానా సోనా మరణ.
0: ద సేమ్ థింగ్ ఐ బీన్ టోల్డ్ ఇన్ హిందీ.
1: తినటము, నిద్రించటము, చావటము. ఎట్ట చావటము? అనుభవించి చావటము.
0: ఈటింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్. వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డెత్ వన్ డైస్?
1: దీనికి ఇంకా మరో పదార్థం ఏమాత్రం కూడా లేదు.
0: దే డు నాట్ నో ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఇది ఒక మానవ పశుత్వం.
0: దిస్ ఈస్ మానవ పశుత్వ.
1: ఇలాంటి మానవ పశుత్వం కంటే అధమైనటువంటిది మరొక ఉంటాడు.
0: దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ వర్స్ దాన్ దిస్.
1: తన స్వార్థాన్నైనా త్యాగం చేసి పరులకు హింస కల్పించాలి.
0: Giving up even his own pleasures and his own comforts, causing inconvenience and harm and hurt to others.
1: Tanaku rendu kannulu poyina paravaledu, inkoniki oka kannu povali.
0: Even
1: durbhavam,
0: even if he loses both eyes, it doesn't matter, but he is bent upon taking one more eye than
1: another. Apakaram chesina variki apakaram gavinchatam, adi heenattam.
0: Harming people who have done good for us, and
1: kaani adi kaadu nijamaina manavattam.
0: This is not a true humanity.
1: Upakariki upakaram cheyatam kuda goppa manavattam kaadu.
0: Doing good for people who have done good.
1: Upakariki upakaram nepamennaka chey aniga upakariki upakaram cheyatam goppadi kaadu.
0: Doing good for people who have done good for us.
1: Upakariki upakaram nepamennaka cheyi vaadu nerparisumati annadu aniga apakari kuda upakaram cheyatam manavattam.
0: On the other hand, doing something good for a person who has harmed us, that is real humanity.
1: కనుకనే ఈ అన్నింటికంటే అధమైనటువంటి మానవత్వం కంటే, పశుత్వం కంటే, ఈ దానవత్వం కంటే మానవత్వం, మానవత్వాన్ని అయినా మనం గడుపుకోవటానికి ప్రయత్నించాలి. కానీ మానవత్వం యొక్క దైవత్వాన్ని కూడా మనం చెందటానికి కొంత సాధ్యం కాదు.
0: వీ హావ్ టు అట్లీస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఎ లైఫ్ అసోసియేటెడ్ విత్ మానవ మానవత్వం. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు గో బియాండ్ దట్,
1: మానవుడు మానవుడైనా బ్రతకండి.
0: Man has to live at least as a man.
1: అందులోనే దైవత్వం కూడా మనం అనుగ్రహంతో పొందవచ్చును.
0: By divine grace, we may be able to enjoy divinity even in that life.
1: మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ,
0: whatever type,
1: ఎన్ని పట్టాలు మనం అందుకున్నప్పటికీ,
0: whatever degrees,
1: ఎంత గొప్ప పదవులు ఏరినప్పటికీ,
0: whatever power and authority,
1: మానవత్వాన్ని మాత్రం మనం వదలరాదు.
0: We should never give up the human qualities in us.
1: Manavatvame lekapothe.
0: Without humanity in us,
1: chadivina chaduvulanta elanti vente,
0: all the types of education which
1: are swachanamulo nakkala arupulu vantivi annaru,
0: is something like the cries of a fox in
1: swachanamulo nakkala arustuntai noru chechi gattiga attane manu school lo chadutuntam noru chechi gattiga ilanti swachanamulo nakkala arupulu vanti chaduvulu manaki enduku.
0: Just as the foxes will be crying in burial grounds, our repeating things in a classroom situation would be like
1: that. మాటలతో ఎక్కువ మనం చెప్తున్నామే కానీ క్రియలతో మనం ఏమాత్రం ఆచరించటం లేదు.
0: We are declaring many things by word of mouth, but we are not practicing.
1: అన్ని తెలిసినటువంటి విద్యావంతునిగా మనం విర్రవీగుతున్నామే కానీ ఆచరణలో శూన్యంగా ఉంటుండాలి.
0: We are behaving as if we know everything, but in practice.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నీవు కంఠస్థం చేసుకున్నాడు.
0: We have memorized and committed to memory all the scriptures.
1: కానీ చేతులు ఏమాత్రము ఆచరించటం లేదు.
0: But he is not acting
1: according to కంఠస్థం చేసుకున్నటువంటి కంఠానికి భారమే తప్ప ఏమీ సుఖం లేదు.
0: Whatever he has memorized and he recites, it is only
1: ఒక్కటి రెండేగా మనం ఆచరణలో పెట్టి ఆనందించాలి.
0: We have to practice at least one or two and enjoy the fruits thereof.
1: కనుక మనం అనంతత్వమే ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make efforts to find out and identify the unity which is underlying in all the diversity.
1: Kanuka motta motta manamu bhava dvaitanni kramakramena manamu abhyasinchali.
0: In the very first instance, we have to foster and develop bhava dvaita in us.
1: Ee bhavanni daivattvamto imichi
0: merge
1: cheyavalsina karmalu sakramanga chestura.
0: Merge your feeling in divinity and carry on
1: ee karmalu yendu phalatanni daivatpitam gavinchi neevu aanandinchu.
0: Offer all the fruits of your action to God and enjoy the life.
1: నీవు దైవార్పితమైన భావంతో కర్మలు ఆచరించు.
0: Do your duties treating as
1: దైవత్వం యొక్క అంతరార్థంతో నీవు భావాన్ని అనుభవించు చేసుకో.
0: Enjoy the divinity as an indweller in you.
1: సర్వులు యందు ఉండినటువంటి యొక్క పదార్థ తత్వం ఒక్కటే అనేటువంటి యొక్క పంచభూతముల యొక్క ఏకత్వాన్ని గుర్తించుకో.
0: You have to recognize that it is five elements are common in every human being.
1: కనుక ఉపాధి భేదమును మనం పురస్కరించుకోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి భిన్నత్వాన్ని మనము అనుభవిస్తున్నాం.
0: వీఆర్ ఎంజాయింగ్ ద డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీ బికాస్ వీఆర్ బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్.
1: అయితే ఈ అన్నింటికీ ఒక మాయకుడును మధ్యలో ఆవరిస్తూ ఉంటుండాలి.
0: ఆఫ్ కోర్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఇల్లూజన్.
1: మాయా అండ్ కాజువిటీ,
0: వాట్ డు యూ మీన్ బై మాయా?
1: మాయనగా లేనిది.
0: మా రెఫర్స్ టు
1: దరా మాయా ఇతి మాయా అనగా లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా భావించుకోవటమే మాయా.
0: Feeling things which are not existing as existing, this is maya.
1: Oka pradam chucham.
0: We have seen a rope.
1: Kani manalo ajnanam anetundi andhakaram munchukonundi.
0: On account of the darkness of ignorance,
1: dani valla pradam chuchi idi paamo emo ani bhayapadutunnam.
0: We are getting frightened whether this rope is snake.
1: Bhayapadi manam dooraku velutunnam.
0: Out of fear we are getting
1: away. Kani dani paina vesithappudiki idi paamu kaadu traadu ani telisindi.
0: When you put a stone on that particular thing, you realize this is not a snake, this is only a rope.
1: Bayam poindi dhairyam vachindi.
0: You lost fear and you got courage.
1: Navarani inkevarena branti padipotariyam ani chetto isukunnadu prakkana ettesadu.
0: Fearing that other people also may be put to the same kind of fear, he took the rope and he threw it down.
1: Light leka puramu paamu ledu akkada traadu poledu. Manu taarchi vesetappatiki paamu poledu traadu raledu.
0: When you put the torch and saw in the light, this snake did not go and the rope did not go.
1: ఉన్నటువంటిది త్రాడే. లైట్ వేసినప్పుడు ఉన్నటువంటిది త్రాడే.
0: ఇన్ ద డార్క్నెస్ దెర్ వాజ్ రోప్, వెన్ దెర్ వాజ్ లైట్ దెర్ వాజ్ రోప్.
1: కానీ పోయింది వచ్చింది మన యొక్క భ్రమ.
0: వాట్ హెస్ కమ్ అండ్ గోన్ ఈజ్ ఓన్లీ అవర్ ఓన్
1: భ్రమనే మాయ.
0: అండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ మనకు తెలుసుది.
0: So long as you have this delusion, you can never know Brahma.
1: Brahma poyinappude Brahma vachi chertadu.
0: Only when you are free from delusion, you can know Brahma.
1: Adhe mana Guru Purnam roju kuda nenu cheppanu. Samudramulo alalu abhivruddhavutuntayi.
0: On Guru Purnima day also, I told the same thing. On a ocean, there are waves.
1: Ee alalaku kaaranam emiti?
0: What is the cause for these waves?
1: Alalaku jalamu ani.
0: For this waves consist of water.
1: Aa jala alaga maaradaniki kaaranam emiti?
0: How did this water get transformed? Daniki
1: vayu otti ottidi.
0: There was the pressure of the wind.
1: Ee vayu ottidi chetane జలము అలగా మారిపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రెషర్ ఆఫ్ విండ్ వాటర్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేవ్.
1: ఇక్కడ మాయ ఏమిటి, బ్రహ్మం ఏమిటి?
0: వాట్ ఈస్ ఇల్యూజన్ హియర్, వాట్ ఈస్ బ్రహ్మ హియర్?
1: జలమే బ్రహ్మ,
0: వాటర్ ఇస్ బ్రహ్మ,
1: వాయువే మాయ,
0: ద విండ్ ఈస్ మాయ.
1: ఈ అలనే జీవుడు.
0: And this wave,
1: ఈ జీవుడు అనేటువంటి అల ఈ బ్రహ్మ నుంచినే వచ్చింది. దేనివల్ల? మాయా అనేటువంటి గాలి ఒత్తిడి చేతనే వచ్చింది.
0: ద ఇండివిజువల్ జీవ హ్యాస్ కమ్ ఫ్రమ్ బ్రహ్మ ఓన్లీ అండ్ హీ హ్యాస్ కమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ విచ్ మే బి కంపేర్డ్ టు ది.
1: దీనిని సరిగ్గా మనం చూస్తే గాలి అంటే గ్యాస్ అంటాం మనం.
0: దిస్ విండ్ ఈజ్ ఆల్సో డిస్కవర్డ్ యాజ్ గ్యాస్.
1: ఈ గ్యాస్ అంటే ఏంటి? ఒట్టి అబద్ధము అని కొట్టాడు రావాడు, గ్యాస్ కొట్టాడు. అది గ్యాస్ అంటే ఏమి? అబద్ధము అని.
0: వాట్ డస్ గ్యాస్ స్టాండ్ ఫర్? ఇట్ మీన్స్ అలైవ్, ఇట్ ఇస్ సంథింగ్ బ్లఫ్.
1: ఈ గ్యాస్ అనే పదం మెడ్రాస్ వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది. కొట్టరా కొట్టరా గ్యాస్ బుడ్డి అంటారు. ఆ అబద్ధం చెప్పడం ఉండేటి దానికి దీనికి అర్థము.
0: మెడ్రాస్ పీపుల్ యూజ్ దిస్ వర్డ్ గ్యాస్ వెన్ ఎవర్ దే వాంట్ టు డిస్క్రైబ్ లైఫ్.
1: షోడా బుడ్డి అంటారు.
0: దే ఆల్సో జస్ట్ సే, ఓ యు గో, యు ఆర్ ఫుల్ ఆఫ్ గ్యాస్ లైక్ ఏ
1: షోడా బుడ్డి. మీకు తెలుసు, కొట్టేటప్పటికి గిర్రున్నది శబ్దం వచ్చేస్తుంది. ఆ బాలు లోపల పోయేటప్పటికే గ్యాస్ వచ్చేస్తుంది.
0: యు నో హౌ ఎ సోడా బాటిల్ వెన్ ఇట్ ఇస్ ఓపెన్ ద గ్యాస్ కమ్స్ అవుట్.
1: అనగా ఈ గ్యాస్ యొక్క ప్రెషర్ తో మంచి ఆవిరిగా వచ్చేస్తుంది. అప్పుడు గల్లగా తాగేసేసి ఆనందంగా ఉంది. ఈ గ్యాస్ తోనే తృప్తి పడుతున్నారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ గ్యాస్ సంథింగ్ లైక్ ఎ ఫోమ్ ఆఫ్ వేస్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్.
1: జగత్తు అంతా కూడా ఈ గ్యాస్, ఈ గాలి ఆధారం.
0: For the entire world, it is the gas which is the base.
1: ఈ నాడు వంటలు చేయటం కూడా నువ్వు గ్యాస్ తోనే.
0: టుడే ఈవెన్ ఫుడ్ ఈస్ కుక్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్.
1: కనుక సమస్తం కూడా నువ్వు, అసలు జన్మకే కారణం గ్యాస్, గాలి.
0: ఫర్ ది వెరీ బర్త్ ఇట్ ఇస్ ది గ్యాస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: అదే మాయా.
0: అండ్ దాట్ ఈస్ ఇల్యూజన్.
1: ఆ మాయా అనేటువంటి గాలి ఈ బ్రహ్మ అనేటువంటి జలానికి సోకటం చేత జీవుడు అనేటువంటి అలగా తయారవుతుండాలి.
0: దెన్ this maya in the form of wind comes in contact with the water, then there is a wave and there is jeeva.
1: Kanaka maya, brahma, jeevudu moodu okkate.
0: Maya
1: ee jeeva tattvam etta prarambhamaindante ee maya valle prarambhamaindi. Anduvalle mayopadi jeevudu unnaru.
0: The illusion, the individual soul and the god are one and the same. How has individual soul come into existence?
1: ఈ మాయను మనం ఏ విధంగా తెలుసుకోవాలి?
0: How can we know what this illusion is?
1: ఇది కేవలము మన యొక్క భ్రాంతియే, ఇమాజినేషన్ అని గుర్తించాలి.
0: We have to recognize that this maya is only our own imagination.
1: ఇది దైవాధీనమైనటువంటిది.
0: This is under the control of God.
1: కనుక పరమాత్మని యొక్క అనుగ్రహ తత్వాన్ని లేక పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే మాయ మనకు వశమైపోతుంది.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ గాడ్ అండ్ డివినిటీ, వీ గెట్ కంట్రోల్ ఓవర్ ఇల్యూజన్.
1: ఈ మాయపై మనం యుద్ధం చేయనక్కర్లేదు.
0: వీ నీడ్ నాట్ ఫైట్ విత్ దిస్ ఇల్యూజన్.
1: దైవాన్ని మనము తత్వాన్ని గుర్తించుకుంటే మాయ సహజంగా పోతుంది.
0: వన్స్ వీ రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ఇల్యూజన్
1: చీకటి అక్కడ ఉండదు కదా.
0: వన్స్ దేర్ ఈస్ అ లైట్, darkness cannot exist anymore.
1: దీనినే తమసోమ జ్యోతిర్గమయ.
0: The same thing is described in the verse తమసోమ జ్యోతిర్గమయ.
1: కనుక నేను జీవుడను,
0: ఐఎమ్ ఇండివిజువల్ సోల్. జీవ
1: నీ జీవుడు అనేటువంటి వాడు బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వాడు.
0: ఐ హావ్ కమ్ ఫ్రమ్ బ్రహ్మ ఓన్లీ.
1: కేవలము ఈ మాయ అనే ఒత్తిడి చేత నేను జీవుడైనాను కానీ లేకపోతే నేను సాక్షాత్ బ్రహ్మను అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రెషర్ ఆఫ్ ది ఇల్యూజన్ I am feeling that I am a jeeva, otherwise I am Brahma alone. This we will have to experience and recognize.
1: Kanuka mana drushtini vishalamainatundi idiga marchukovali.
0: We have to turn our vision into very broad one.
1: Mana hrudayani kudanu premamuto manam nimpukovali.
0: Expand your heart with love.
1: Ee rendinti endukudanu mana ahankara mamkaramunu dooram cheyali.
0: Through these two we have to free ourselves from.
1: Anduvalle geeta yendu నిర్మమో నిరహంకారి అయ్యా నీ మోహము మమ్మానము అహంకారము పూర్తి దూరం చేసుకోమన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ ఈస్ సెడ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
1: ఈ మమత్వము అహంకారం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడా సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ ఈగో అండ్ యు హావ్ అటాచ్మెంట్, యు విల్ నెవర్ బి ఏబుల్ టు రికగ్నైజ్ యువర్ ఓన్
1: రియాలిటీని మనం దూరం చేసుకున్నప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: వన్స్ యు మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ దీస్ టూ, దెన్ ఓన్లీ యు విల్ నో యువర్ రియల్ నేచర్.
1: ఈ జగత్తంతా కూడా కేవలము నిత్యమయంగా కనిపించేటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ లుక్స్ లైక్ ఎ ఇల్యూషన్.
1: అన్నింటి యందు ఉన్నటువంటిది ఏకత్వమే, అదే సత్యం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ దిస్ ఇస్ ద ట్రూత్.
1: ఒక విత్తనం ఉంది,
0: దేర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనము భూమిలో పెట్టాము.
0: వి హావ్ పుట్ ది సీడ్ ఇన్
1: భూమి నుంచి మొక్క వచ్చింది.
0: వి హావ్ పుట్ ఇట్ ఇన్ ఎర్త్
1: మొక్క వృక్షమైంది.
0: ఇట్ హాస్ స్ప్రౌటెడ్.
1: వృక్షములో అనేక శాఖోపశాఖలు బయలుదేరాయి.
0: ఫ్రమ్ దట్ ట్రీ అండ్ ఫ్రమ్ ట్రీస్ బ్రాంచెస్
1: ఆ వృక్షంలోనే పువ్వులు పూసాయి.
0: ఇన్ ద బ్రాంచెస్ దే వర్
1: ఫ్లవర్స్. పువ్వులే కాయలుగా మారాయి.
0: దీస్ ఫ్లవర్స్
1: కాయలన్నీ ఫలములుగా మారాయి.
0: దే బికేమ్ ఫ్రూట్స్.
1: అయితే ఈ ఫలములు, ఈ కాయలు, ఈ పువ్వులు, ఈ కొమ్మలు, రెమ్మలు, ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి?
0: దిస్ ఫ్రూట్, దిస్ సన్ డ్రై ఫ్రూట్, ద బ్రాంచెస్, ద ఫ్లవర్స్, ద ట్రీ, ఫ్రమ్ వేర్ డిడ్ ఆల్ దిస్?
1: అన్నింటికి ఈ విత్తనమే ఆధారము, అదే సత్యము, అదే ఆత్మ.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ది బేసిస్ ఇస్ సీడ్. That is truth and that is
1: jagratalo ni anni chustunnav anni anubhavistunnav.
0: In the waking state you are seeing all these things, you are experiencing
1: kaani chuchinatundi drishyamunu inka chudaleinatundi drishyamunu swapnamlo ni anubhavistunnav.
0: Those things which you have seen and which you have not seen also you may be experiencing in the dream.
1: Ee swapnamlo leinatundi oka aanandanni kuda nuvu sushuptilo anubhavistunnav.
0: The bliss which you may not be having in the dream, you are enjoying in the deep sleep state.
1: కాని జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు కాలములు వేరుగా ఉంటున్నాయి.
0: The waking state, the dream state and the deep sleep.
1: మూడు కాలములు ఎందు ఉన్నటువంటి నీవు మాత్రం సత్యం, అదే ఆత్మ.
0: These states are different, but you are common for all these three states.
1: ఒక చక్కెరని తీసుకుని పోయాము, ఒక బాటిల్ లో ఒక కప్ లో వేశాము.
0: You have taken a handful of sugar and put it in a cup.
1: Aa chakkaranta karigindi neellallo sarvavyapiga maaripoyindi.
0: The sugar got melted and became a part of the water.
1: You chetto dechi vesavu kantito chuchavu.
0: You have brought in the hand and you have seen sugar being put into the
1: kaani karigina tarvata chetiki chikkadu kantiki kanipinchadu.
0: But once it gets dissolved you cannot see sugar, you cannot touch also sugar with your hand.
1: కానీ ఆ తీపు నీకు అనుభూతిలో సర్వత్రా ఉండినట్టుగా నాలుగు పైన వేసుకుంటే తెలుస్తుంది.
0: బట్ ఇట్స్ స్వీట్నెస్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై యూ యాజ్ ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద వాటర్.
1: కనుక సర్వత్రా వ్యాపించినటువంటి ఈ మాధుర్యమే సత్యము, అదే నీవు, అదే ఆత్మ.
0: ఇట్ ఈస్ ద స్వీట్నెస్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, దట్ ఈస్ యూ, దట్ ఈస్.
1: కానీ కంటికి కనిపించదు, చేతికి అందదు.
0: బట్ యూ కెనాట్ సీ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఐ, యూ కెనాట్ టచ్ ఇట్.
1: అది ఏ నిర్గుణ నిరంజనము అని దీనికి పేరు వచ్చింది.
0: That has been described as nirgunam and niranjanam.
1: Sarvatra vyapinchinatundi vaadu ganakane idaniki vibhudu ani peru okati vachindi.
0: As he is all pervasive, a name is given in the form of vibhudu.
1: Yetti pramanamunaku chikkinatundi vaadu ganaka adaniki aprameyudu ani peru vachindi.
0: As he cannot be quantified in any sense, he has been described as pramanamunu
1: kani, anumana pramanamunu kani, pratyaksha pramanamunu kani andanatundi vaadu.
0: He is one who cannot be touched by the sabda pramana, the anumana pramana and the pratyaksha pramanas.
1: కనుక ఈ విధంగా ఎట్టి ప్రమాణమును కూడా అందనటువంటి వాడు కనుక అతన్ని అప్రమేయుడు అన్నారు.
0: As he is not accessible to any one of these three pramanas.
1: ఈ విధంగా భగవంతునికి ఒక్కొక్క పేరు ఏ విధంగా వచ్చిందంటే దీని యొక్క అన్ని విధములైన అంతర్తత్వంతో కూడినటువంటివి, అంతరాత్మతో చేరినటువంటివి, ఏకత్వంతో ఉండినటువంటివి.
0: God has got different names. There is a meaning as to how he has got all these names. But there is underlying unity which is in all these names.
1: Kaluka sarvulu endu undinatundi bhagavantudu okkade.
0: There is the same God who is the indweller of all.
1: Sarvulu bhagavantude.
0: All people are the forms of God.
1: Kaluka tanantaru telusukovatame bhagavat yokka tattvam.
0: Realizing who you yourself are is realizing divinity.
1: Ani ahankara mamakaram undinanta varaku thanu gurtinchukoledu.
0: So long as one has ahankara and mamakara, one cannot know one's real nature.
1: ఈ అహంకార మమకారములను దూరం చేసినప్పుడే మనకు ఆ యొక్క తత్వం అర్థమవుతుంది.
0: Once a person frees himself from ahankara and mamakara, one can understand the real principle.
1: Arpitam.
0: Offer it. Offer it.
1: నీ దేహతత్వాన్ని నీవు అర్పితం చేయి.
0: ఆఫర్ యువర్
1: నీ మనోతత్వాన్ని నీవు అర్పితం చేయి.
0: ఆఫర్ యువర్ మైండ్
1: నీ భావతత్వాన్ని అర్పితం చేయి.
0: ఆఫర్ యువర్ ఫీలింగ్
1: నీ క్రియ ఫలితాన్ని అర్పితం చేయి.
0: ఆఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: అదే నేను అక్కడ చెప్పాను, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు అని అంటావు. తల్లి తండ్రి బంధువు మిత్రుడు ఏనాటికో ఓ నాటికి వదిలిపెట్టిపోతారు, కానీ నీవే అనేటువంటిది ఎప్పుడు ఉంటుంటుంది. ఆ దాన్ని మనం సత్యాన్ని గుర్తించాలి.
0: ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ యు డిస్క్రైబ్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ యు ఆర్ మై రిలేటివ్ అండ్ దిస్ ఫ్రెండ్ మదర్ ఫాదర్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ట్రాన్సిడరింగ్.
1: ఏ నాటికైనా కూడా అవన్నీ జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
0: All these things are bound to disappear over a period of time.
1: అన్నింటి యందు ఉండినటువంటి నేను నేను అనేటువంటిది సత్యం.
0: But there is this I principle which is existing in all these four. This is truth.
1: I, ఆ తత్వాన్ని నీవు గుర్తించాలి.
0: This
1: who am I? Who am I? Who am I? అది క్వశ్చన్ వేసుకోవాలి.
0: You have to recognize the correct meaning of this principle I. Who am I? You have to know.
1: ఈ who am I? I. I అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉంటున్నాయి.
0: For this word I, there are two meanings.
1: Ekachara I, idi I.
0: The one letter I, that is one I.
1: E-Y-E-I, adi three acharam I okati.
0: The three letter I, E-Y-E.
1: E-Y-E-I, e mani yokka bhautikamainatu upadi.
0: The three letter I is our physical instrument of
1: time. Ekachara I, ni atma.
0: The one letter I, that is your atma.
1: కనుక నీ ఏకాక్షర అయ్యని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయగాని ఏదో భౌతికమైనటువంటి అయ్యని నేను సోళ్ళసో నేను పరీక్ష పాస్ అయినాను, నేను ఎంఏ పాస్ చేశాను, నేను పిహెచ్డి చేస్తున్నాను అంటే నీ దేహం శక్తి తత్వం అది.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ ఆఫ్ వన్ లెటర్ ఐ రాదర్.
1: నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను ఎవరిని, నేను ముసలివాణ్ణి, ఇవంతా అనుకోవటం దేహతత్వమే.
0: All the other features associated with the physical body relating to caste, I am Kshatriya.
1: కాని ఏకాక్షరం అయ్యేది అది బ్రాహ్మణుడు కాదు, శుద్ధుడు కాదు, మాలవాడు కాదు, ఎవరు కాదు, వాడు బాయి కాదు, ఎవరు కాదు, వృద్ధుడు కాదు, ఏం దానికి వయో భేదం లేదు, కుల భేదం లేదు, ఏ భేదము లేదు, అది ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: The one letter I does not have any such difference based upon caste, the age, the sect, the religion or the community, the region, the time.
1: కనుక ఆ ఏకాక్షరాయిని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: యూ హ్యావ్ టు కీప్ ఇన్ వ్యూ దట్ వన్ లెటర్
1: ఐ సర్వత్రా ఉంటుండాలి.
0: దట్ వన్ లెటర్ ఐ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఆ సర్వత్రా ఉండినటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోవటమే నిజమైన ఆత్మతత్వం.
0: రికగ్నైజింగ్ దట్ వన్ లెటర్ ఐ యాజ్ అన్ ఆల్ పర్వేసివ్ ఎంటిటీ, దట్ ఈజ్ రియల్ ఆత్మతత్వం.
1: కనుక ఆనాడు గురు పౌర్ణమి రోజు చెప్పినటువంటి విషయాలు అనేక మందికి వినలేదు, మరొక పర్యాయం చెప్పమని మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, కానీ నాకు ఆ కంఠస్థం చేసే అలవాటు నాకు లేదు. ఎప్పటికి అప్పటికే నేను మాట్లాడుతుంటాను, అదే ఇప్పుడు చెప్పాలంటే అది నాకు రాదు.
0: Our vice chancellor said that many people were not able to hear the message given on Guru Purnima day and prayed that I should give this particular thing.
1: కొంతమంది ఏదో ఒక విధమైనటువంటి పద్ధతిని పెట్టుకుంటారు, ఒకటి కంఠస్థం చేసుకుంటారు, అంతా అదే ఎక్కడ పోయినా అన్నీ కొట్టేస్తుంటారు తప్పిట. ఆ విధంగా నాకు ఎప్పుడు రాలేదు. నేను అప్పటికప్పుడు వ్యక్తులను చూచి ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని అడిగినటువంటి ఒక ఆశయాన్ని కూడా పురస్కరించుకుని నేను మాట్లాడవలసి వస్తుంది.
0: ఐ డోంట్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ కాంట్ రిపీట్ థింగ్స్ దట్ వే. I look at the people and whatever comes appropriately for that moment I go on.
1: Kani na matalu eppudu kudunu advaitamtone kudu untai.
0: But my words are always associated with
1: advaitam. Advaitam marokati ledu ikkada. Ekam eva advitiyam unnadi okkate enni vidhalu cheppina akkadike vachi cherali.
0: For there is no duality at all. There is only one thing. However much I may just describe, whatever words I use, ultimately they are not
1: true. ప్రాపంచికమైనటువంటి విషయంలో పరిశీలన చేసినప్పుడు దీనికి ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ, మూడుగా రూపొందుతుంటాయి.
0: When you examine anything in a worldly way, then there is a doer and the...
1: నాకు ఇక్కడ కర్త కర్మ క్రియ మూడు కలిసి ఒకటే.
0: For me, there is only one thing which is common for all these three.
1: ఈ పిల్లలకు చెప్పే సమయంలో మాత్రం ఇవన్నీ పాటించాలి, కర్త కర్మ క్రియ.
0: With reference to the worldly activity, you have to observe these three things.
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా కొంతమంది ఉంటారు.
0: There are a few ignorant people who cannot understand.
1: ఒక మ్యాథమెటిక్ టీచర్ వచ్చాడట క్లాసులోకి.
0: It appears a mathematics teacher came to a classroom.
1: దాంట్లో ఇంకా కొన్ని కొన్ని విచ్చుకుంటూ కర్తాకర్మ క్రియలని ఏదో ఒక సమయ సందర్భం పురస్కరించుకుని అడిగాడు.
0: ఇన్ సమ్ కాంటెక్స్ట్ హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ టు ది స్టూడెంట్స్ ది మీనింగ్ ఆఫ్ కర్త కర్మ అండ్ క్రియ.
1: అప్పుడు అరే కర్త ఎవర్రా అన్నాడు.
0: హీ ఆస్క్డ్ ది క్వశ్చన్.
1: వాడు ఈ యొక్క టాపిక్ ను వాడు వినలేదు, నిద్రపోతున్నాడు పాపం.
0: హీ వాజ్ నాట్ లిసనింగ్ టు వాట్ ది టీచర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అట్ ఆల్. ద స్టూడెంట్ వాజ్ స్లీపింగ్.
1: అప్పుడు కర్త ఎవర్రా అన్నాడు.
0: ది టీచర్ ఆస్క్ ది క్వశ్చన్, హూ ఇస్ కర్త?
1: దాన్ని తెలియకోకుండా, సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి మీరే కర్త అన్నాడు.
0: ది స్టూడెంట్ సెడ్, వెల్ సార్ యు ఆర్ ఆస్కింగ్, దెన్ యు ఆర్ ది కర్త.
1: ఇంకోటి లేపాడు, క్రియ అంటే ఏమిట్రా అన్నాడు.
0: హీ ఆస్క్ అనదర్ స్టూడెంట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్రియ?
1: మీరు చాలా విషయంగా చెప్తున్నారు కాబట్టి ఆ విషయమే క్రియా అని ఒకటి చెప్పాడు.
0: He said, you are telling so many things and whatever you are telling is kriya.
1: Inkoni vichadu, karma evarra annadu, karma emiti annadu.
0: He asked another student, what is the meaning of
1: sir, karma? Sir, speech vinadaniki maaku ishtam lekapoyina vinavalsi vachindi, idi maa karma annadu.
0: The student said, well sir, we do not want to hear what you are telling, but this is our fate, we have to hear this. This is our karma.
1: అనగా కర్మ అంటే ఏమిటో, క్రియ అంటే ఏమిటో, కర్త అంటే ఏమిటో కూడా తెలియనటువంటి విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు.
0: దేర్ ఆర్ సచ్ స్టూడెంట్స్ హూ డు నాట్ నో ది మీనింగ్ ఆఫ్ కర్త కర్మ అండ్ క్రియ.
1: మనకు ఇలాంటి విద్యార్థులకు అలాంటి టీచర్స్ సరిపోతుంటారు, కానీ నాకు అలాంటిది తెలియదు.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ సచ్ టీచర్స్ మే బి అప్రోప్రియేట్.
1: వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ నా అద్వైతమే, నా అద్వైతమే ఉన్నది ఒక్కటే.
0: వేర్ ఎవర్ ఐ గో, it is my advaita and my advaita alone. There is only one thing which is existing.
1: Enni margamulo nenu prayanam chesinappudiki aa gamyam matram poi muttanu.
0: Whichever route I may take, I ultimately go to the same goal.
1: Kanaka vidyarthulara, my life is my message. Nannu meer anusarinchi, daarini meer anusarinchi, anni vidhala kudanu aa advaitaanni meer poorthi artham chesukondi, jagattinta kudanu meer parishuddham gaavinchinatunte vaaru avutaru.
0: Dear students, my life is my message. Follow the path, follow my life, and then you'll be able to just
1: ఎప్పుడు ఈ అద్వైతాన్ని మనం అర్థం చేసుకుంటామో రాగద్వేషములు చెప్పకుండా పరిగెత్తాయి.
0: Once we understand this advaita, the attachment and hatred run away from us automatically.
1: కనుక ఈ అహంకారాన్ని దూరం చేయడానికి, మమత్వాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి ఈ అద్వైతాన్ని అనుసరించాలి.
0: To free yourself from ego and to reduce the attachment, you have to follow to some extent at least this advaita.
1: అప్పుడే ఎవరిపైన ఏ విధమైనటువంటి ద్వేషము, అసూయ, డంబము ఇలాంటి యొక్క క్రూర భావములు మనలో ఆవిర్భవించవు.
0: దెన్ ఓన్లీ యూ విల్ నాట్ బి హావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రూయల్ ఫీలింగ్స్ అండ్ ఈవిల్ ఫీలింగ్స్ అబౌట్ అదర్స్.
1: మనం మానవుడు మానవుడిగా బ్రతకాలి.
0: యాజ్ మ్యాన్ వీ షుడ్ లివ్ యాజ్ మన్.
1: దాని నుంచి మానవ దైవత్వానికి మనం ప్రాకాలి.
0: వీ హావ్ టు మేక్ ప్రోగ్రెస్ టువర్డ్స్
1: మానవ దానవత్వానికి, మానవ పశుత్వానికి మనం ఏమాత్రమూ రాకూడదు.
0: వీ షుడ్ నాట్ డిజనరేట్ అవర్ సెల్స్ ఇంటూ మానవ దానవత్వం ఆర్ మానవ పశుత్వం.
1: ఈ విధంగా మీరు దివ్యత్వాన్ని పొందడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: విషింగ్ that you should make efforts to reach that mano devatva. I am getting this discourse to a close, blessing you and conferring my blessings on you.

0: Om Shri Sai Ram. The students of College of Nursing and Allied Health Sciences and the staff of Sri Satya Sai Institute of Higher Medical Sciences, Whitefield, are grateful to present a bouquet of songs on the theme Guru, Sadguru, Jagadguru.
1: Purva janmarchita bhuri karma mulu bapaga malo manchini penchi manavata viluvalu pempundimpaga భువికే తెంచిన ఓ సద్గురు సాయీశ్వర అందుకొనుమయ మా హృదయ గీతాంజలి. చేతులారంగ నిను పూజింపగా నోరు నొవ్వంగా నీ కీర్తి నుడువంగా దయయు సత్యంబులోనుగ తలపంగా ఒకే తీగ పువ్వులమై ఒకే తల్లి పిల్లలమై చేరినాము సాయి సన్నిధిలో మా జీవితమే ఫలించెనుగా.

నీకెందంతా ఆశతో కోరి కోరి వచ్చామయ్యా. ఎన్నెన్ని జన్మలుగానో ఎదురు చూస్తున్నామయ్యా. సంసార సాగరములో మునిగినాము మేమయ్యా. ఇక దిక్కు నీవేనని తలచితిమయ్యా. శ్రీ పర్తివాస, భారమంతా నీదయ్యా, భాగ్యమంతా మాదయ్యా. మరువలేము నిన్నయ్యా, మా చేతిని విడువకుమయ్యా.

కామితార్థం విచ్చు కామధేనువురాగా ధనమిచ్చి ఆవును కొనగనేలా మించెడి కాంతితో మేరు పర్వతముండ వెండి బంగారుకై వెతకనేలా పెరటి వృక్షమునకై ప్రీతి ఏలా భక్తిముక్తులనిచ్చు సాయీషుడు ఉండగా వేరొక గురువేలా.

చే దర్బార్త కామ మోక్షంబు చలరేగు పాపనాశనమగు గురు చరణాలచి లభించు సుజ్ఞానము గురు వచనాలచి నమామి చరణం శ్రీ సద్గురు సాయి చరణం.

దీనులను కాపాడు, దీనజన రక్షకుడివట, పేదల పాలిట పెన్నిదివట, నిన్ను నమ్మిన వారికి నీవే దిక్కువట, పతిత పావనుడివట, సత్యలోక వాసివట, దైవమా మా సాయి దైవమా.

సద్గురు సన్నిధే మా పెన్నిధి, నీదు ప్రేమే మా ప్రాణము, మా కంటిరెప్పవై అనుక్షణమ్మము కాపాడగా, మా వెంట జంట కంట ఇంటనే నీవుండే భాగ్యము మా కసుగుమయ.

ఎవరి వలనైతే మనసు నిర్భయంగా ఉండగలదో, ఎవరి వలనైతే ప్రపంచం శాంతియుతంగా ఉంటుందో, ఎవరి వలనైతే అజ్ఞానము నశించి విజ్ఞానము కలుగగలదో, అట్టివాడు వేరొకరు కాదయా మన సద్గురు సాయేనయా.

మతములు వేరైనా ప్రేమ మతం ఒక్కటే, కులములు వేరైనా మానవ కులం ఒక్కటే, భాషలు వేరైనా హృదయ భాష ఒక్కటే, గురువులు వేరైనా జగద్గురు ఒక్కడే, భిన్నత్వంలో ఏకత్వమేగా మన సాయి మాట

భక్తుల బాధలు బాపగా పర్తి పురముకే తెంచిన శ్రీ సాయి సద్గురుని పూజించవే మనస హృదయమందారములు నర్పించి వందనములు చేసి మంగళారతి పాడి పూజించవే మనసా.

దర్పంబు మతమయ్యే స్వార్థమే జీవికి నిలయమయ్యే. అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే, అహము ఫ్యాషను అయ్యే ఆశలందంబయ్యే, ధర్మంబు ఒమ్మయ్యే దాత్రిలోన, ధన ధర్మహీనంబయ్యే నయము శూన్యంబయ్యే, కపటమే జీవిత కాంతి అయ్యే.

చేసి కలిమి చదువు. బ్రతుకు బరువాయ మతులకు గతులు దప్పే జాగు చేసిన జగతి ఏ గతి యౌనో. జాగు చేసిన జగతి ఏ గతియునవునో. విద్యలందున నైతకము విధిగా చేర్చి విద్యలందున నైతికము విధిగా చేర్చి

0: విడలమను కీర్తి బడయురప్ప.
1: Wealth is taken as God. The pomp and exhibition has become the very religion. Selfishness has become the lifestyle. Ego is passion. The desires, ambitions are like castles in the air. There is no place for righteousness on earth today. There is no humility. All the deceit is a lie today. There is no scope for affection and concern. All that is now sick. And the education today of Kali age is completely sick. The life has become a burden. The minds have changed altogether. If we wait further, what will happen to this world? And therefore, in education, the moral values have got to be necessarily included and inculcated, so that we deserve to be called children of Bharat.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని ద్వారా,
1: స్టూడెంట్స్,
0: చదువు అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై ఎడ్యుకేషన్?
0: ఎట్టి చదువులు మనం చదవాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ హ్యావ్?
0: ఈ చదువుకోగలిగినటువంటి లక్షణములు ఏమిటి?
1: వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎట్టి చదువు మానవాభ్యుదయమునకు మార్గదర్శకమవును?
1: What sort of education would set an ideal?
0: నేటి చదువు వల్ల మనకు కలిగేటువంటి ఫలం ఏమిటి?
1: What is the result out of this education?
0: అనేటువంటి ఈ ఐదు తంత్రములను విమర్శించి, పరిశీలించి, విచారించి గుర్తించినటువంటి వాడే నిజమైన విజ్ఞుడు.
1: Therefore, he is only the knower and truly educated one if investigates, inquires and experiences these five aspects.
0: Vijnaname vyakti yokka tattvamunu vikasimpacheyutani andu kaani kevalamu vidya maatrame kaadu deeniki samskaram kodanu atyavasaram.
1: We feel that the human quality would blossom with education. No, along that education we need culture too.
0: మానవత గుణములను, మానవత ప్రవర్తనను వికసింపచేయునది కేవలం విద్య మాత్రమే కాదు, దీనికి సంస్కారంపడము అత్యవసరం.
1: Therefore, the virtues of a human being blossom not merely with education alone, and it needs culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: What do you mean by culture?
0: సత్సంకల్పము, సద్భావము, సద్గుణము అనగా మానవుని యొక్క నడతలు పవిత్రమైనవిగా ఉండాలి. మానవుని యొక్క ఆలోచనలు చాలా సున్నితమైనటువంటివిగా ఉండాలి. మానవుని యొక్క భావములు సమాజ క్షేమము గురించినటువంటివిగా ఉండాలి.
1: There needs to be good thoughts, good feelings, the virtues, the behavior should be sacred and tenderness in their attitude.
0: కనుకనే సంస్కారం నందు సర్వే లోక హితే రతః

0: सर्वे लोकहितः విద్యార్థులు ఎందు సమస్త జగత్తునందు కూడాను సుక్షేమాన్ని ఆశించేటువంటి విశాల హృదయము ఆవిర్భవించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ద బ్రాడ్ మైండ్ యాజ్ టు డిజైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: సర్వే జ్ఞానోపసంపన్నః, కేవలము భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, విజ్ఞానము ఇత్యాదాన్ని మనం చేకూర్చుకున్నంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి హావ్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ సైంటిఫిక్ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అత్యవసరం.
1: ద మారల్ ఎథికల్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్.
0: ఇట్టి సమస్త జ్ఞానములు కూడా కలిగినటువంటి యొక్క వ్యక్తిగా రూపొందించడమే విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వ్యక్తిత్వం.
1: దట్స్ ది ట్రూ ఇండివిజువాలిటీ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ lies in achieving all these aspects of education.
0: Sarve tumudita gunaihi, sarva gunamulu kodanu vidyarthiyandu raninchali.
1: All virtues should shine among students.
0: Sarve samudita gunaihi, samasta sadgunamulu kodanu vidyarthiyandu aavirbhavinchali.
1: All good qualities should emerge out of a student.
0: ఇదియే విద్యార్థి యొక్క నిజమైనటువంటి సత్య స్వరూపం.
1: దిస్ ఈస్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇదియే భారతీయ యొక్క సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ సంస్కారమే లేనిటువంటి చదువులన్నీ కూడాను కేవలము తాడు తెగిన గాలిపటం వంటిది.
1: ఎడ్యుకేషన్ బిరెక్ట్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ ఈజ్ ఎ కైట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ థ్రెడ్.
0: ఈ గాలిపటము ఏ కంపలపైన రాలును, ఏ కొంపలపైన కూలును చెప్పలేదు.
1: దిస్ కైట్ మే ఫాల్ ఆన్ ది థార్నీ బుషెస్ ఆర్ ద బ్రాంచెస్, వీ కెనాట్ డిసైడ్.
0: కనుక సంస్కారం లేనటువంటి చదువులు ఏ మానవులకు, ఏ విధమైనటువంటి కుటుంబములకు హాని చేకూర్చునో చెప్పటకు వీలు కాదు.
1: సో వెన్ దేర్ ఇస్ నో రిఫైన్మెంట్ వాట్ హార్మ్ వుడ్ బి కాజ్, వీ కెనాట్ డిసైడ్.
0: సంస్కారం లేనటువంటి చదువులు కేవలము ఒక దీపము లేనటువంటి గూడు వంటివి, కొంప వంటివి.
1: ఎడ్యుకేషన్ విదౌట్ రిఫైన్మెంట్ ఈజ్ ఎ హౌస్ విదౌట్ లైట్.
0: దీపము లేనటువంటి యొక్క గృహమునందు గబ్బిలములు, విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
1: ఇన్ ఎ హౌస్ విదౌట్ లైట్ దేర్ ఇస్ యాంపుల్ స్కోప్ ఫర్ ద బ్యాట్స్ అండ్ పాయిజనస్ జర్మ్స్ టు బి దేర్.
0: సంస్కారము లేనటువంటి విద్య యందు మానవత్వమును మరిపింపజేసి దుర్గుణములను వికసింపజేసి దురాచారంలో ప్రవేశింపచేస్తుంటాయి.
1: When there's no culture, he will not have human quality blossoming in all its fullness and wicked activities enter.
0: సంస్కారం లేనటువంటి చదువులు తెల్లని కాసు వంటివి.
1: Education without refinement is a fake coin.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అంగీకరించాడు.
1: Even a beggar is not prepared to receive fake coin.
0: కనుక సంస్కారం లేనటువంటి యొక్క విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని తన తల్లిదండ్రులు కూడా ప్రేమించుటకు జంకుతారు.
1: ఈవెన్ వన్స్ ఓన్ పేరెంట్స్ విల్ నాట్ లవ్ హిమ్ ఇఫ్ హి హస్ నో రిఫైన్మెంట్.
0: సర్వమునకు సంస్కారమే అతి ప్రాణ సమానం.
1: దేర్ఫోర్ దిస్ రిఫైన్మెంట్ అండ్ కల్చర్ ఇస్ ఎ వెరీ లైఫ్.
0: కనుక విద్య అనగా కేవలం పదములకు అర్థమును బోధించినటువంటిది మాత్రమే విద్య కాదు.
1: So education doesn't mean only giving the meanings to different words.
0: Kevalam acharaniyendu danini pravesha petti satyelavantuluga roopandimpa cheyatame vidya yokka pradhanamainatundi kartavyam.
1: The main responsibility aim of education is to translate into practice and action and to mold one's own self as a one.
0: Vidyaname divyamaina shakti ani kodanu aneka mandi bhavistuntaru.
1: They consider it as a mighty power in different ways.
0: Kaadu kaadu.
1: No.
0: క్రియాశీలతే నిజమైన శక్తి.
1: దట్ ఇంట్రెస్ట్ టు టేక్ టు యాక్షన్ ఇస్ ద ట్రూ పవర్.
0: వినయము లేని విజ్ఞానము,
1: ద ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ,
0: విచక్షణ లేనటువంటి పని,
1: ద వర్క్ వితౌట్ డిస్క్రిషన్,
0: విజ్ఞత లేని పాండిత్యము,
1: ద స్కాలర్షిప్ వితౌట్
0: డిస్క్రిమినేషన్ పలుకు,
1: అండ్ ద వర్డ్స్ వితౌట్ ట్రూత్,
0: కేవలం కృతజ్ఞత లేనటువంటి మైత్రి,
1: ద ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్,
0: మాధుర్యము లేని సంగీతము,
1: The music without melody.
0: వినయములేని విద్య.
1: Education without humility.
0: వీటి నిజాయితీలు లేనిటువంటి రాజకీయము జగత్తు రాణింపచేయదు.
1: The politics without honesty and morality can never shine in this society.
0: కనుకనే వినయముతో పాటు విజ్ఞానం ఉండినప్పుడే తమ యొక్క వివేకము వికసింపజేస్తుంది.
1: Therefore, along with education, if you have humility, your intellect will shine.
0: కనుక మానవత్వం ఈనాడు జగత్తునకు సమాజమునకు ఉపయోగకరమైనటువంటి యొక్క విద్యను ఈనాడు అభ్యసించడం అత్యవసరం.
1: Therefore, it's most essential to acquire education which is useful to the country and the world by and large.
0: నిత్య జీవితంలో మానవులకు సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దుటకు జాతి పౌరులకు అందించేటువంటి యొక్క చదువే నిజమైన చదువు.
1: Therefore, in the daily life, that is only through education which will make everyone strong and would help us in myriad ways in society.
0: కనుక జాతి పౌరులు సరిదిద్ది సరైనటువంటి యొక్క మార్గంలో నడిపింపజేసేటువంటిది విద్య.
1: Therefore, the citizens of the country should transform and conduct themselves in a proper
0: way. మానవ జాతి ఉత్తమమైనటువంటిది పవిత్రమైనటువంటిది జీవించదగినటువంటిది.
1: Therefore, human birth has got to be lived.
0: చాలా విలువైనటువంటి
1: ఇస్ హైలీ వాల్యుబుల్.
0: అట్టి విలువైనటువంటి మానవత్వాన్ని ఈనాడు కోల్పోయినాం.
1: సచ్ వాల్యుబుల్ హ్యూమన్ క్వాలిటీస్ లాస్ట్ టుడే.
0: మానవత్వాన్ని విస్మరించాము.
1: We have forgotten the human nature.
0: మానవతా లక్షణములను మర్చిపోయినాము.
1: We have forgotten human quality.
0: కనుకనే దేశంలో ఎన్ని విధమైనటువంటి ఒక అల్లకల్లోలములకు అవకాశం అందిస్తున్నాము.
1: But that reason the whole country is full of agitation.
0: దేశము దరిద్రపాలము కావడానికి కాని
1: the country is a pauper beggar now.
0: భయభ్రాంతులకు గురి కావడానికి కాని
1: it is facing all kinds of strife.
0: ఆధ్యాత్మిక రహస్యాన్ని గుర్తించుకోలేకనేటువంటి మూఢత్వానికి కాని
1: it is in foolishness not knowing the spiritual truth.
0: నైతిక ధర్మత్వాన్ని కోల్పోవడానికి కాని
1: for the decline of morality and conduct. What is the reason?
0: మానవుడు మానవుడిగా మానవుల్లో సంతరించలేకపోవటమే దీనికి మూల కారణం.
1: Human being is not able to conduct himself as a human on earth.
0: ఈనాటి మానవుడు మానవుల మధ్య మానవునిగా జీవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్ అమంగ్ హిస్ ఫెలో
0: మ్యాన్. మానవుల మధ్య మానవుడు ఈనాడు మృగములుగా జీవిస్తున్నాడు, రాక్షసునిగా జీవిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ అండ్ ద డెమన్ అమంగ్ ద ఫెలో మ్యాన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: కేవలం మానవుని ఎందు విద్యావంతుని ఎందు ప్రవేశించినటువంటి యొక్క అహంకారము అసూయలే దీనికి కారణం.
1: Therefore, what's the reason? Because in educated man, there is ego and jealousy taking place.
0: Yedityamananga prakashinchetvanti suryunaku dattamaina meghamulu kappinappudu suryudu kuda nuvvu kanipinchadu.
1: The shining sun, if it is covered by clouds, you cannot see the light.
0: Saprakashamainatvanti aatmatattvanni eenadu ahankaram anetvanti megham kappi tana manavatvanni maripippa chestundadi.
1: The self-effulgent spirit is covered by the cloud of ego and makes him forget his nature.
0: Swarthamu, swarthamu, swarthamu.
1: Selfishness everywhere.
0: Yemiti ee swartham?
1: What is this selfishness?
0: Ee swartham ante artham emiti?
1: What's the meaning?
0: Sa arthamu ee swarthamu.
1: Sva artha is swartham.
0: Anaga vyakti yokka arthamu kaadu idi.
1: It's not the individual.
0: Sva atma.
1: Sva is the
0: spirit. Atmanu artham chesukovatame swartham.
1: To know the spirit is swartha, sva artha.
0: కనుకనే స్వా ప్లస్ అర్థ స్వార్థ.
1: స్వా ప్లస్ అర్థ ఈ స్వార్థ.
0: స్వార్థం అనగా ఇది స్వభావము అనగా ఆత్మభావమే స్వభావము.
1: స్వ మీన్స్ ద ఫీలింగ్ ఆర్ అండ్ దట్ ఈస్ ద ఆత్మ.
0: స్వభావం అని అనేక మంది అనుకుంటుంటారు.
1: మెనీ ఫీల్ సో.
0: కాదు కాదు, ఆత్మ స్వభావము నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ సెల్ఫ్లెస్.
0: కనుకనే ఆత్మతత్వాన్ని వర్ణించడానికి ఆనాటి యొక్క యోగులంతా కూడాను నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
1: Therefore, Atma in those times is described by the sages and saints as pure
0: and pristine. విలువైనటువంటి యొక్క స్వార్థం ఈనాడు దేహభ్రాంతినకు మార్చుకొని దేహానికి అవసరమైనటువంటి విషయంలో కోరటమే స్వార్థమని భావిస్తున్నారు.
1: Such swartha which has got the spiritual interpretation is identified with the body feeling.
0: దేహము జడము.
1: Body is inert.
0: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక.
1: It is just the matter.
0: కానీ ఈ పదార్థములకు చేరిక అయినటువంటి ఈ యొక్క దేహమును ఏది ఏది కదిలిస్తుంపజేస్తుండాలి.
1: What is that makes this body of matter move?
0: దీన్ని కదిలించడానికి దీని యొక్క విద్యుత్ శక్తి ఏ మార్గంలో ప్రవేశిస్తుండాలి?
1: In what way the current flows in.
0: అది ఏ జ్ఞానము.
1: That is the wisdom.
0: అది ఏ ప్రజ్ఞానము.
1: That is the ప్రజ్ఞానం.
0: దీనినే వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This awareness is Brahma.
0: ఈ ప్రజ్ఞానమునే ఆంగ్ల భాష యందు రేడియేషన్ అన్నారు.
1: This prajnana in English is radiation.
0: ఈ రేడియేషన్ ద్వారా దేహాన్ని కదిలించేటువంటి యొక్క ఈ కదలిక శక్తికి వైబ్రేషన్ ఉన్నారు.
1: ఇట్ ఈస్ దిస్ రేడియేషన్ దట్ లీడ్స్ పల్సేటరీ యాక్టివిటీ విచ్ ఇస్ వైబ్రేషన్.
0: ప్రాణము.
1: దట్ ఈస్ లైఫ్.
0: ఆ ప్రాణశక్తి వలనే దేహం కదులుతూ ఉంటుంది.
1: Because of the power of life, the body moves.
0: ఇది కేవలం ఒక మెటీరియలైజేషన్.
1: The body stands for materialization.
0: కనుక ఇది పదార్థముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ జస్ట్ ద మ్యాటర్.
0: ప్రాణము పదార్థము యొక్క చేరిక.
1: ద లైఫ్ ఈస్ దేర్.
0: జ్ఞానము పరమాత్మని యొక్క చేరిక.
1: ద విజ్డమ్ ఈస్ విత్ ద డివైన్.
0: కనుక ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని విద్యార్థి గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో స్టూడెంట్స్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ అమంగ్ దీస్ టు ఫ్యాక్టర్స్.
0: జడమైనటువంటి దేహమును మాత్రమే ఆధారం చేసుకుని
1: రిలయింగ్ ఆన్ ది ఇన్నర్ బాడీ
0: ఈ దేహం చేతనే తన సర్వ సుఖములు ఆనందములు అనుభవిస్తున్నానని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ హీ ఎంజాయ్స్ ఆల్ వరల్డ్లీ ప్లెజర్.
0: ఈ ఆనందం నిజమైన ఆనందం కాదు.
1: ఇట్ నాట్ ట్రూ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం సత్యమైన ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ట్రూ.
0: ఈ ఆనందము స్థిరమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ స్టడీ.
0: ఇదంతా క్షణికమైనటువంటిది.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: యువకులకంతా ఈ ఆనందము చాలా ప్రధానమైనదిగా భావిస్తున్నారు.
1: Many foolish people take it is very important.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: కనుకనే ఆదిశంకర్లు వారు

0: యవ్వనం అనేటువంటిది కడవలో మారిపోయేటువంటిది.
1: ది స్టేజ్ ఆఫ్ యూత్ విల్ చేంజ్ ఇన్ ఎ మూమెంట్.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క ఆనందమునకై ఈనాటి విద్యార్థులు, విద్యావంతులు, విద్యాధికారులు కూడాను తగిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మానందమునకు ఎవ్వరూ కృషి చేయటం లేదు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ది మెన్ ఆఫ్ అథారిటీ స్ట్రగుల్ ఫర్ దిస్ వరల్డ్లీ ప్లెజర్ బట్ నాట్ ఫర్ ది ఎటర్నల్.
0: ఈ భౌతికమైన నైతికమైనటువంటి యొక్క తత్వాన్ని మనం కొంతవరకు రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేర్చాలి.
1: బట్ హౌఎవర్ వి షుడ్ మేక్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
0: విజ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము.
1: You acquire education.
0: విజ్ఞానానికి తెలివితేటలు లేకపోతే విజ్ఞానం ఏం ప్రయోజనం?
1: Without intelligence, what is the use of education?
0: తెలివితేటలను పెంచుకుంటున్నాము.
1: We are developing intelligence.
0: కానీ విజ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము?
1: But what is use? Have no
0: knowledge without action is useless.
1: Knowledge without action is useless.
0: Action without knowledge is foolishness.
1: Action without knowledge is foolishness.
0: కనుక ఈ విధమైన రెండింటి యొక్క చేరికను కావాలి.
1: We need the combination of both.
0: కనుక ఈనాటి విద్యావంతుడు, విద్యార్థులు కూడా ఈ రెండింటికి ఏమాత్రము చేరిక చేయకుండా చేసుకుంటున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ అండ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ బ్రింగింగ్ అబౌట్ ఎ లింక్ హియర్.
0: కాన విద్యార్థులు ముఖ్యంగా గుర్తించవలసినటువంటి జాతీయత భావం, జాతీయత భావాన్ని గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ ది పెట్రియాటిక్ ఫీలింగ్.
0: ఈనాడు జాతీయత భావం అనేటువంటిది విద్యార్థులు ఎందుకు శూన్యమైపోయినది.
1: ద నేషనల్ ఫెర్వర్ ఈజ్ మిస్సింగ్ అమంగ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: తన స్వార్థమే తనకు ప్రధానము, ప్రమాణముగా మారిపోతున్నది.
1: హీ టేక్స్ హిస్ సెల్ఫిష్నెస్ యాజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఈనాటి విద్యా విధానం కూడా ఈ విధమైన దురవస్థల్లో ఉంటుంది.
1: ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఆల్సో ఇన్ దట్ పూర్ స్టాండర్డ్.
0: అందరూ విద్యా అధికారులు కానీ, విద్యా మినిస్టర్స్ కానీ మారిపోతున్నారు, కానీ విద్య మాత్రం మారలేదు.
1: Men of authority and education ministers change, but not the way.
0: ఈనాడు మన భారతదేశమునందు
1: Today in Bharat,
0: 200 universities ఉన్నాయి.
1: There are 200 universities.
0: 9000 కళాశాలలు ఉన్నాయి.
1: 9000 colleges.
0: కానీ 900,000 అనగా 1 crore విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.
1: 1 crore students are being educated.
0: కానీ ఈ విద్యావంతులకు కేవలము గ్రాడ్యుయేట్స్ గా చేసి ఈ సంస్థలంతా కూడాను ప్రపంచానికి వదిలిపెడుతున్నాయి.
1: All these students are merely grammar
0: ఉంటుంది.
1: The education system is also in that poor standard.
0: అందరూ విద్యా అధికారులు కానీ, విద్యా మినిస్టర్స్ కానీ మారిపోతున్నారు, కానీ విద్య మాత్రం మారలేదు.

0: కేవలము గ్రాడ్యుయేట్స్ గా చేసి ఈ సంస్థలంతా కూడా ప్రపంచానికి వదిలిపెడుతున్నాయి.
1: All the students are merely graduated and released into the world.
0: ఈ విశ్వవిద్యాలయం అంతా కూడా కేవలం యాంత్రికంగా మారిపోతున్నాయి.
1: Universities have become mechanical.
0: కేవలం ఒక విధమైనటువంటి మిషన్ అనగా వర్క్ షాప్ గా తయారైపోతుంది.
1: ఇట్ హస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ మెషినరీ వర్క్ షాప్.
0: వాళ్ళకు గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము, గ్రాడ్యుయేట్ చేయటము బయటికి పంపటము.
1: We graduate them and release to the outside world.
0: వాళ్ళ భవిష్యత్తు ఏమిటి?
1: What is their future?
0: వారు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి?
1: What is their duty?
0: వారి వల్ల దేశంలో కలిగేటువంటి లాభం ఏమిటి?
1: What is the profit to the nation?
0: అనేటువంటి యొక్క విషయాలన్ని ప్రభుత్వం కానీ లేక ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ రిజిస్ట్రర్స్ కానీ విద్యాధికారులు కానీ ఎవరు కూడా దీన్ని విచారించడం లేదు.
1: Either the governments or the people, the society, professors, vice chancellor, registrar, do not think in this line.
0: Vidya yokka pradhanamu pramanamu emiti anetundi satyanni potta motta gurtinchali.
1: We have to recognize the objective education in the first instance.
0: Deshaniki ee vidya vidya valla kaligeetundi upayogam emiti?
1: What is the profit to the nation out of this education?
0: Samajamunaku upayogam kaanatundi vidya chadivi prayojanam emiti?
1: If it is not profitable to society, why should you educate?
0: Ee vidya anni kuda nu kevalam oka indriyaniki baanisuga chestuntundaru.
1: The modern education will make you slave to your senses.
0: కనుక నీవు సమాజమునకు సేవ చేయవలసినటువంటి విద్యావంతుడు ఈనాడు కేవలం ఒక సెన్సెస్ అనగా ఇంద్రియములకు బానిసలైపోతున్నావు.
1: Therefore the educated man who should serve the society becomes a slave.
0: చూసినప్పుడు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులు విద్యార్థినీలు కానీ ఏ విధమైనటువంటి యొక్క త్యాగభావం లేకుండా ఉంటుండాలి.
1: In this world either the professors or students have no sense of sacrifice.
0: ఈ త్యాగం కూడా ఏ విధంగా ఉంటుండాలి?
1: How should be this sacrifice?
0: క్రియాశీలతతో కూడినటువంటి త్యాగం ఉంటుండాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ ద సెన్స్ ఆఫ్ యాక్షన్ ఓరియంటేషన్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లోపల ఉండేటువంటి యొక్క గుణమును మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని అనేక రకమైన సబ్జెక్టులంతా కూడా అభివృద్ధి గావించుకుంటున్నారే కానీ ఏ సబ్జెక్ట్ ప్రధానమైనటువంటిది?
1: We develop that discipline and this discipline subject wise.
0: అన్నింటికీ మూలాధారమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి?
1: What is the main subject?
0: అన్ని విద్యలకు నిజమైనటువంటి విద్య ఏమిటి?
1: What is the true in knowledge?
0: చెట్టును కొట్టగలిసినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీరివేస్తే చెట్టు చచ్చుందా?
1: If one wants to kill a plant by merely cutting off the branches, will he die?
0: కేవలము తల్లి వేరును కొట్టినప్పుడే చెట్టు కూలిపోతుంది.
1: He should cut it at the grass roots, then it will die.
0: అదే విధముగానే ఏ విద్యను నేర్చుతావు ఈ సమాజమునకు తనకు తన కుటుంబమునకు దేశమునకు ఒక ఉద్దారమైనటువంటిది ఉపకారమైనటువంటి యొక్క కార్యము చేయగలడు ఆ విద్యను మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should acquire that kind of education which is beneficial to the society and the country.
0: కేవలము చిన్న చిన్న కాలువలు రివర్స్ వంటివి.
1: All these forms of education are like tributaries rivers.
0: కానీ సర్వ విద్యలకు మూలాధారమైనటువంటి ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the correct form of education.
0: అది ఏ సముద్రం వంటిది.
1: It is an ocean.
0: ఈ సర్వ నదులు కూడాను సముద్రంలో లీనమైపోవాలి.
1: All rivers merge into an ocean.
0: కానీ ఈ రివర్స్ సముద్రంలో లీనము కాకుండా గ్రామాలపైన తమిళ్లపైన పడి ఇవి కేవలం అన్ని విధాల కూడాను ముంచి వేస్తుంటుండాలి.
1: But the rivers don't merge in an ocean, but they go on marooning the towns and the villages.
0: ఈ జీవితం అనేటువంటి నదికి రెండు గట్లు ఉంటుండాలి.
1: This life which is river has got two banks.
0: ఆధ్యాత్మిక ప్రబోధం యొక్క ప్రధాన సారం.
1: This is the essence of spiritual knowledge.
0: ఒక గట్టు ఏమిటది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అష్టాక్షర నామం ఒక గట్టుగా ఉండాలి.
1: On one side the bung happens to be the eight lettered one, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: సంశయాత్మా వీనశ్యతే ఇది అష్టాక్షర నామము ఒక గట్టుగా ఉంటుంది.
1: యాదవ్ బండ్ హ్యాపన్స్ టు బి ఎయిట్ లెటర్డ్ వన్ సంశయాత్మ వీన
0: ఒక గట్టు శ్రద్ధ ఒక గట్టు సంపూర్ణమైన విశ్వాసము రెండు ఉండినప్పుడే ఈ జీవితం అనేటువంటిది అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ఆన్ వన్ సైడ్ సిన్సరిటీ అదర్ సైడ్ డౌట్లెస్నెస్ దెన్ ద రివర్ ఆఫ్ లైఫ్ వుడ్ మర్జ్ ఇన్ టు ది గ్రేట్
0: లేకపోతే ఈ ప్రవాహం ఎక్కడ కూలిపోతుంది?
1: ఇదర్ నో బండ్స్ అన్ ఇదర్ సైడ్ వాట్ విల్ హ్యాపెన్?
0: భరించేటువంటి యొక్క స్థానం ఏమిటి?
1: హూ కెన్ బేర్ దట్?
0: అది సముద్రం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ ఓషన్ దట్ కెన్ కంటెయిన్.
0: సముద్రాన్ని విస్మరించి
1: వి ఫర్గెట్ ది ఓషన్.
0: ఈ నదిని గ్రామములపైన పల్లెలపైన పడిపోయినప్పుడు పల్లెలు గ్రామములంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతాయి.
1: బట్ వెన్ ది రివర్ ఫ్లో అక్రాస్ ద విలేజెస్ దే విల్ ఆల్ బి డ్రౌన్డ్ ఇన్ ది
0: రివర్. సర్వనాశనము కావిస్తుంది.
1: ఎవరీథింగ్ విల్ బి రూయిన్డ్.
0: కనుక ఈనాడు సర్వనాశనములకు మూల కారణం ఏమిటి?
1: What is the that is responsible for total
0: ruin? There are
1: many educated.
0: అనేక మంది విద్యాధికారులు ఉంటున్నారు. కానీ ఇంతమంది ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్?
0: ఎందుకు ఈ అశాంతికి అభివృద్ధి అవుతుండాలి?
1: వై రెస్ట్లెస్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్?
0: ఈ అక్రమాలు అన్యాయంలో అశాంతిని కూడా అభివృద్ధి కావచ్చున్నారు.
1: వై షుడ్ దెర్ బి

0: సదాచారములకు మూల కారణం ఆధ్యాత్మిక కోల్పోవటమే.
1: For everything, all these sorts of ills, the loss of spirituality.
0: అతని విశ్వాసమైనటువంటి జీవితం అదొక జీవితమా?
1: Is the life without that faith in self?
0: కనుక తనను తాను మొట్టమొదట కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore, one should uphold to protect oneself.
0: Support.
1: It should be support.
0: Self support ఒకటి.
1: Self support one.
0: Self confidence రెండవది.
1: Self confidence two.
0: ఈ మూడవది self sacrifice.
1: The third one, self sacrifice.
0: ఇంతే కాదు. నాలుగవది కూడా ఉంటుండాలి.
1: ద ఫోర్త్ వన్ ఇస్ దేర్.
0: ఏమిటది?
1: వాట్స్ దట్?
0: అది సెల్ఫ్ విశ్వాసము, ఆత్మవిశ్వాసము.
1: దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సపోర్ట్,
0: సెల్ఫ్ సాక్రిఫైజ్,
1: సెల్ఫ్ సాక్రిఫైస్,
0: సెల్ఫ్ రియలైజేషన్.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: ఆ రియలైజేషన్ కావాలి.
1: దట్ సెల్ఫ్ రియలైజేషన్
0: లేనప్పుడు ఏమాత్రము జీవితం అర్థం కానటువంటిది.
1: యూ కెనాట్ అండర్స్టాండ్ మిస్టర్ విఫ్లాయ్.
0: మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్ ని మనం గావించాలి.
1: దేర్ఫోర్ వీ నీడ్ సెల్ఫ్ సపోర్ట్.
0: ఈ సెల్ఫ్ సపోర్ట్ చేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ హావ్ సెల్ఫ్ సపోర్ట్ యూ విల్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ సపోర్ట్ అభివృద్ధి అయినప్పుడు
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ సపోర్ట్
0: సెల్ఫ్ సాక్రిఫైజ్ అవుతుంది.
1: దెన్ యూఆర్ రెడీ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైజ్.
0: సాక్రిఫైజ్ అయినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ లభిస్తుంది.
1: ద మూమెంట్ దేర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైజ్ విల్ డెవలప్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకని మానవత్వము లోపల ఉండవలసినటువంటి లక్షణములు ఈ విధమైనటువంటి విద్యా విధానంలో ఉండాలి.
1: Therefore, the human qualities should be there in our education system.
0: విద్యార్థులకందరికీ అనేక పర్యాలను నేను బోధించాను.
1: Swami taught many a time to students.
0: రామాయణం రాసినటువంటి వాల్మీకి,
1: వాల్మీకి కంపోజ్ రామాయణ,
0: రాములను రావణుని రెండిద్దరిని పోల్చుకొని
1: ఈ కంపేర్డ్ రామాయణ రావణ.
0: మహాజ్ఞాని రాములు,
1: రామాయస్
0: విద్యావంతుడు రాముడు,
1: రామాయస్ హైలీ ఎడ్యుకేషన్,
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: ఈ కన్సిడర్ రావణ యాజ్ ఫూల్.
0: కానీ ఎందుకు అతను మూర్ఖుడున్నాడు?
1: వై డిడ్ హి కాల్ హింసెల్ఫ్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్. Ravana has learned all 64 forms of education.
0: కానీ రామ 26 విద్యలు మాత్రమే నేర్చాడు.
1: బట్ రామ హాస్ లెర్న్డ్ ఓన్లీ 26.
0: ప్రాకృతమైనటువంటి విద్యలు 26 నేర్చాడు.
1: ద వరల్డ్లీ 26 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ప్రాకృతమైనటువంటి విద్యలు 64 నేర్చాడు రావణుడు.
1: బట్ రావణ హాస్ లెర్న్డ్ 64.
0: ఇంత గొప్ప విద్యావంతుడైనటువంటి వాడు మూర్ఖుడంతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బై కాలింగ్ హిమ్ ఎ ఫూల్?
0: అది రాముని యందు మూడు గుణములు ప్రధానంగా వచ్చేసాయి.
1: ఇన్ రామా దర్ ఆర్ మెయిన్లీ త్రీ క్వాలిటీస్.
0: సర్వే లోక హితేరత, సర్వే జ్ఞానోక సంపన్న, సర్వే సముదితాము గుణై. ఈ మూడు గుణము రాములు ఎందుకున్నాయి?
1: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ రామా.
0: కానీ ఈ మూడు గుణములు రావణు ఎందలేదు.
1: ఇన్ రావణ ఆల్ ది త్రీ క్వాలిటీస్ ఆర్ మిస్సింగ్.
0: రావణుడు ఇన్ని విద్యను నేర్చి కూడాను ఇంద్రియానికి వశుడైపోయి దాసుడైపోయినాడు.
1: రావణ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ హస్ బికమ్ ఎ స్లేవ్ టు హిస్ సెన్సెస్.
0: ఇంద్రియములకు దాసుడైనటువంటి వాడు ఎంత విద్యావంతుడైనప్పటికీ వాడు మూర్ఖుడే.
1: ఇఫ్ వన్ ఇస్ ఎ స్లేవ్ టు ది సెన్సెస్ హౌఎవర్ నాలెడ్జబుల్ హీస్ ఎ ఫూల్.
0: నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్.
1: నాట్ ఓన్లీ ఫూల్, ఫూల్ ఫూల్ ఫూల్.
0: ఈ గుణములు సరైనటువంటి గుణములు లేకపోతే ఇంకా ఆ విద్యలు దేనికోసం?
1: వెన్ దీస్ క్వాలిటీస్ ఆర్ నాట్ దేర్ వాట్
0: ఫర్? టెక్నాలజీ.
1: It's all bookish knowledge.
0: ఈ బుకిష్ నాలెడ్జీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి.
1: వీఆర్ రెడీ ఫర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుకనే రాములు దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ దట్ మేడ్ రామా గాడ్?
0: ది క్వాలిటీస్ సిక్స్ నంబర్.
1: ద క్వాలిటీస్ ఆర్ సిక్స్ ఇన్ నంబర్.
0: ఫస్ట్ ద క్యారెక్టర్.
1: ద ఫస్ట్ క్యారెక్టర్
0: పిటి.
1: పిటి.
0: మూడవది నాన్ వైలెన్స్.
1: థర్డ్ నాన్ వైలెన్స్.
0: ఫోర్త్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: ఫోర్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
0: ఫిఫ్త్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఫిఫ్త్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: సిక్స్త్ ఫేమ్.
1: సిక్స్త్ ఫేమ్.
0: ఈ ఆరు గుణములు ఉండటం చేతనే
1: బికాస్ ఆఫ్ ఆల్ ది సిక్స్ క్వాలిటీస్
0: మేడ్ రామా ది మ్యాన్ సుప్రీం అన్నాడు.
1: దట్ మేడ్ రామా ద మ్యాన్ సుప్రీం.
0: చూసారా? ఈ ఆరు గుణములు ఉండటం చేతనే మానవుడు దేవుడిగా మారిపోయాడు.
1: విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ మ్యాన్ బికేమ్ గాడ్.
0: దీనిని చక్కగా విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ హావ్ టు రియలైజ్ క్లియర్లీ.
0: ఈ ఆరులో ఒక్కటైనా మనలో ఉంటుందా?
1: డూ హ్యావ్ అట్లీస్ట్ వన్.
0: కానీ ఒక్కటి మాత్రం అందరి ఎందుకు కూడా విద్యార్థులు ఎందు చాలా పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ అమంగ్ ఆల్ స్టూడెంట్.
0: ఏమిటది?
1: వాట్ దట్?
0: వైలెన్స్.
1: వైలెన్స్ ఈస్ ప్రెసెంట్ అమంగ్ స్టూడెంట్.
0: ఇది మానవతా గుణముకు చాలా దూరమైనటువంటిది.
1: It is not human quality.
0: ఇది మానవునికి లక్షణమే కాదు.
1: It is not the quality of a human being. మానవత్వానికి
0: ఒక అవలక్షణం.
1: It is a bad feature of mankind.
0: కనుక వైలెన్స్ లో మనం చేరకూడదు.
1: So we should never be violent.
0: దేనివల్ల?
1: Why?
0: ఈశ వాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. అందరి ఎందు ఊడినటువంటి భగవంతుని పైన మన వైలెన్స్ ఎవరిపైన చేద్దాం?
1: When God is present in everyone, why do you need to be violent?
0: నీలో ఉన్నటువంటి ఆత్మనే నీ ఎదుటివాడి ఎందు ఉంటున్నది.
1: The Atma is in you, is present in the man in front.
0: ఉన్నటువంటి ఆత్మనే నీలందు ఉంటున్నది.
1: The Atma in the man is as well in you.
0: నిన్ను నీవు నాశనం చేసుకున్నట్టే, నిన్ను నీవు అపహాసం చేసుకున్నట్టే.
1: Therefore you are making fun of yourself, you are ruining yourself.
0: నిన్ను కీడు చేసుకున్నట్టే.
1: You are harming your own self.
0: కానీ ఇది వైలెన్స్ అనేటువంటిది పరులను కూడా హింసింపజేస్తుంది.
1: The violence will harm others too.
0: కనుని వ్యాసుడు కూడాను అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
1: సో వ్యాస సెడ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ పురాణస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇస్ ది ఎసెన్స్.
0: హెల్ప్ చేయడానికి చేత కాకుండా పోయినప్పుడు నోరు మూసుకుని పడి ఉంది.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ షట్ యువర్ మౌత్.
0: నీవు ఇతరులను హర్ట్ చేయకుండా ఉండటమే గొప్ప హెల్ప్.
1: నాట్ హర్టింగ్ అదర్స్ ఈజ్ ఎ బిగ్ హెల్ప్.
0: నీవు ఉపకారం చేయడానికి చేతగానప్పుడు అపకారం చేయవద్దు, అదే గొప్ప ఉపకారం.
1: ఇఫ్ యూ కాంట్ హెల్ప్ డోంట్ హార్మ్, దట్స్ ఎ బిగ్ హెల్ప్.
0: కానీ ఈనాటి విద్యా విధానం నందు గురువులు ఈ యొక్క సత్యాన్ని బోధించడం లేదు. గురువులకు తెలియదు, శిష్యులకు తెలియదు.
1: ఇన్ టుడే మోడర్న్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ డోంట్ టీచ్ యాజ్ దే డు నాట్ నో, సో ఆల్సో స్టూడెంట్స్. యాజ్ ఈజ్ ద టీచర్, సో ఈజ్ ద స్టూడెంట్.
0: కనుక మొట్టమొదటి గురువులు కూడా ఈ సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: సో టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అండ్ కండక్ట్
0: దెమ్సెల్ఫ్స్. గురువులకు సరి అయినటువంటి ఒక సిలబస్ అంతా కూడా ప్రభుత్వం కూడా దీన్ని సరి అయిన రీతిగా ఏర్పరచాలి.
1: ద గవర్నమెంట్ ఆల్సో షుడ్ సీ దట్ దీస్ క్వాలిటీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సిలబస్.
0: ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు.
1: ద గవర్నమెంట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఈవెన్.
0: ఇంకా ఈ సిలబస్ ఏ రీతిగా వారు నియమించగలరు?
1: వెల్, హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ప్రిస్క్రైబ్ ద సిలబస్?
0: ఒక ప్రైమరీ స్కూల్ కు
1: ప్రైమరీ స్కూల్
0: డిప్యూటీ ఇన్స్పెక్టర్ విజిట్ చేశాడు.
1: డిప్యూటీ ఇన్స్పెక్టర్ కేమ్ ఆన్ విజిట్.
0: విజిట్ చేసి ఆ పిల్లల్ని ప్రశ్నించాడు.
1: డ్యూరింగ్ హిస్ విజిట్ హి క్వశ్చన్డ్,
0: బాబు రామాయణం ఎవరు రాశారా?
1: హి ఆస్క్డ్, బాయ్ హూ కంపోజ్ రామాయణ.
0: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, సార్ నేను రాయలేదు సార్.
1: దెన్ ద బాయ్ సెడ్, సార్ ఐ డిడ్ నాట్ రైట్.
0: బహుశా మా గురువు గారు రాసిండవచ్చు అన్నాడు.
1: పర్హాప్స్ మై టీచర్ మస్ట్ హావ్ రిటన్.
0: ఏమిటండి మీరు రాసినారంటున్నారే, మీరు రాశారు ఈ రామాయణము అని ప్రశ్నించాడు.
1: దెన్ ది ఇన్స్పెక్టర్ ఆస్క్, ఆల్ స్టూడెంట్స్ సే యూ రోట్ టీచర్ హావ్ యు రిటన్
0: రామాయణం ఎవరు రాశారు?
1: ద టీచర్ ఆల్సో డజంట్ నో.
0: అప్పుడు గురువు గారు చెప్పారు, సార్ క్షమించండి, మీరు రాసినట్టు వాడికి తెలియకుండా నా పేరు చెప్పాడండి అన్నాడు.
1: దెన్ ద టీచర్ సెడ్, పార్డన్ మీ సార్, ద బాయ్ ఇస్ నాట్ అవేర్ దట్ యూ ది ఇన్స్పెక్టర్ హావ్ రిటన్.
0: ఏమిటండి ఈ తప్పు పని నేను చేశానా?
1: హి సెడ్, సార్ హావ్ ఐ కమిటెడ్ దట్ బ్లండర్.
0: ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాసిండవచ్చు అన్నాడు.
1: ఈ సిద్ధమ ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ హావ్ రిటన్.
0: ఈ విధంగా మినిస్టర్లు మొదలుకొని, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ మొదలుకొని, ప్రిన్సిపల్ మొదలుకొని, టీచర్స్ మొదలుకొని, పిల్లలు మొదలుకొని, అందరికీ విషయం ఏమిటో ఒక్కటి తెలియదు.
1: లైక్ వైజ్ ది మినిస్టర్స్, ది ఇన్స్పెక్టర్స్, ది టీచర్స్ డోంట్ నో.
0: భాగవతం అంటే ఏమిటి, మహాభారతం అంటే ఏమిటి అని భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మూడు ప్రాణములు భాగవతము, భారతము, రామాయణము, ఈ మూడు ప్రాణములనే పోగొట్టుకున్నప్పుడు ఇంకా వీడు భారతీయుడు ఎట్లవుతాడు?
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ భారత్, ది త్రీ లైఫ్ ప్రిన్సిపల్స్ రామాయణ భారత భాగవత, ఇఫ్ దే ఆర్ ఫర్గాటన్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ లైఫ్?
0: ఈనాటి విద్యార్థుడు ఈ పవిత్రమైనటువంటి యొక్క ధర్మసూత్రములు ఏమాత్రము విచారించడం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ దీస్ సీక్రెట్ ప్రిన్సిపల్స్.
0: అధర్మము, అక్రమము, అనాచారము, అసత్యం అనే సంబంధమైనటువంటి ఈ నావెల్స్ చదువుతూ ఉంటుంటారు.
1: దే గో త్రూ ద నావెల్స్ కంటైనింగ్ ఆల్ వికెడ్ యాక్షన్స్ అండ్ రాంగ్ పాత్
0: చదువుతూ ఉంటుంటారు.
1: దే రీడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బుక్స్.
0: పరీక్షల టైం ప్రారంభమైనప్పటికి అప్పుడు పుస్తకాలు పట్టుకుంటారు.
1: దే స్టార్ట్ రీడింగ్ బుక్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: వారు పాస్ అయ్యి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ది యూజ్ ఇన్ సెక్యూరింగ్ ఎ పాస్?
0: కేవలం ఇది మెటీరియల్ లైఫ్ గా ఉంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ మెటీరియల్ లైఫ్.
0: ఇది దేశానికి ఏమాత్రం ఉపకారం కాదు.
1: ఇట్ విల్ నెవర్ హెల్ప్ ద కంట్రీ.
0: ప్రేమైన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ ఒక విధమైనటువంటి కంకణం కట్టుకోవాలి.
1: ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్
0: సమాజంలో ప్రవేశించి
1: must be determined to enter into society.
0: సంస్కృతిని చాటాలి, ఇంటింటికి వంటి వంటికి చాటాలి.
1: దే షుడ్ ప్రాపగేట్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: వాడను కూడా ఈ సంస్కృతిని చాటాలి.
1: దే షుడ్ ప్రాపగేట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఆల్ ఓవర్.
0: ఈ సంస్కృతియే ఈ దేశమునకు ఒక వెన్నెముక.
1: దిస్ కల్చర్ ఇస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇలాంటి సంస్కృతిని మీరు చాటలేకపోతే మీరు చదివి ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డు నాట్ ప్రాపగేట్ కల్చర్ ఆఫ్ భారత్, యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం అపకారం చేసినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ బి హార్మింగ్ ది నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: నేను కోరేది ఒక్కటే,
1: వి వాంట్ ఓన్లీ వన్,
0: మీరు చదివినటువంటి చదువుకు,
1: యువర్ ఎడ్యుకేషన్,
0: చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు
1: మిమ్మల్ని
0: ఈ విధంగా పోషించి ఏ విధమైనటువంటి నయా పైసా కూడా మీ చేతుల తీసుకునక మీకు చదువు చెప్పించినందుకు
1: ఫర్ ఆల్ ది ఎడ్యుకేషన్ యూ రిసీవ్ వితౌట్ ఎనీ ఫార్మల్ కలెక్షన్ ఫీ
0: ఇది మీరు ఇవ్వాల్సినటువంటి గురుదక్షిణ
1: దిస్ ఈస్ థింగ్ యూ హావ్ టు ఆఫర్ ఇన్
0: టర్న్ ఈ దక్షిణ
1: వాట్ ఈస్ దాట్
0: మీరు శాంతిగా ఉండి జగత్తునకు శాంతిని అందించండి అదే నా యొక్క దక్షిణ
1: యూ బీ ఇన్ పీస్ అండ్ మేక్ ద వరల్డ్ పీస్ఫుల్
0: ద్వారా సమాజంలోకి ఏమాత్రం కూడా అశాంతి కలిగినకుండా చూసుకోవాలి
1: సీ దట్ యూ విల్ నెవర్ మేక్ దిస్ సొసైటీ రెస్ట్లెస్
0: అందరి యొక్క ఐకమత్యాన్ని మనం ఆశించాలి
1: వీ షుడ్ డిజైర్
0: ఐకమత్యమే బలము
1: యూనిటీ స్ట్రెంగ్త్
0: అంతకంటే గొప్ప బలం లేదు
1: దేర్ నో ద గ్రేటర్ స్ట్రెంగ్
0: ఐదు వేళ్లు చేరినప్పుడు ఎంతైనా మనం పని చేయవచ్చు
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ పుట్ టుగెదర్
0: మనం చేరి పని చేస్తున్నప్పుడు నా వెనుక 9 మంది ఉంటున్నారు అనేటువంటి ధైర్యం కూడా మనకు అందిస్తుంది
1: వెన్ యూ హ్యావ్ మెన్ బిహైండ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కరేజ్
0: కేవలం చదువుల గురించి చెప్పి ప్రయోజనం లేదు
1: నో యూజ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్
0: జీవితంలో మనకు అవసరమైనటువంటి విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
1: వీ హ్యావ్ టు నో ది ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్
0: కారణం ఏమనగా
1: ద రీజన్
0: చదివిన చదువుకు నిత్య జీవితానికి సంబంధం లేకుండా
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ది ఎడ్యుకేషన్
0: గ్రంథములకు మాత్రమే ఒక అమితమైపోతుండాలి అని లిమిట్ అయిపోతుండాలి
1: ఇట్ ఇస్ రిస్ట్రిక్టెడ్ టు బుక్స్ అలోన్
0: చాలా మంది సైన్స్ పిల్లలకు తెలుసు
1: మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్
0: లైబ్రరీలో పోతున్నారు వాటర్ ఎట్లయింది అని ప్రశ్న వేసినప్పుడు
1: If you ask the question, how is the water?
0: Hydrogen, oxygen, rendu kalipte water ayindi Swami antaru.
1: They say, Swami, H2O, hydrogen, oxygen make water.
0: Kani, aa vidhanamu, neevu, grandamu dwara telusukoni, నీ యొక్క లైబ్రరీ లోపల మీరు చూసుకుని ఉంటున్నారు కానీ లైబ్రరీలో దీన్ని పరిశీలన చేశారు
1: యు గో త్రూ ఆల్ ది కాంబినేషన్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వాటర్
0: జీవితంలో ఏమి ఉపయోగం లేదే
1: బట్ వాట్ ఇస్ ది యూజ్ ఇన్ డైలీ లైఫ్
0: భోజనానికి కూర్చున్నప్పుడు నీకు దాహం ఏర్పడినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి తాగుతున్నావా
1: When you sit there at the dining table, do you combine hydrogen, oxygen and make water and drink?
0: లేదు అది కేవలం లాబొరేటరీకి మాత్రమే సంబంధించినటువంటి
1: ఇట్ ఇస్ జస్ట్ కన్ఫైన్ టు లాబొరేటరీ
0: మీరు చదివినటువంటి చదువులు కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కు మాత్రమే సంబంధించింది సమాజంలో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుండాలి
1: సో దిస్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ ఈజ్ లిమిటెడ్ టు ది ఇన్స్టిట్యూట్ బట్ నాట్ టు ది సొసైటీ
0: మనం పుట్టినది పెరిగినది జీవించినది అంత్యమవునది కూడా సమాజం ఉంది
1: Therefore, birth and sustenance and elation is in
0: కనుక సమాజంలో తగినటువంటి సహాయం చేయాలి
1: Therefore, we should render
0: service ఉపకారం చేయాలి
1: వీ షుడ్ హెల్ప్ ఎవ్రీబాడీ
0: సమాజంలో మనము ఒక వ్యక్తులం అని భావించాలి
1: వీ షుడ్ ఫీల్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ
0: సమాజ గౌరవమే పోతే నీ గౌరవం కూడా పోయినట్టే
1: వెన్ ద సొసైటీ లూజెస్ రెస్పెక్ట్ యూ లూజ్ ద రెస్పెక్ట్
0: కనుక మొట్టమొదటి ఈ రెస్పెక్ట్ నీవు సెల్ఫ్ సపోర్ట్ నీవు సంపాదించుకో
1: దేర్ఫోర్ రెస్పెక్ట్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ సపోర్ట్
0: నీ పైనే నీకు సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఇతరులు ఏ రీతిగా నీవు విశ్వసించగలవు
1: ఇఫ్ యూ కెనాట్ సపోర్ట్ యువర్ సెల్ఫ్ హౌ డు యూ హావ్ ఫెయిత్ ఇన్
0: అదర్స్ నీవు విశ్వసించాలి
1: యూ హావ్ ఫెయిత్
0: కాన్ఫిడెన్స్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఇతరులు కూడా విశ్వసించడు
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అదర్
0: మొట్టమొదట సెల్ఫ్ సపోర్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి
1: దేర్ఫోర్ డెవలప్ సెల్ఫ్ సపోర్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: ఇవి రెండు లేకపోతే
1: వితౌట్ దీస్ టూ
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనే చేయలేదు
1: ఇంపాసిబుల్ టు సాక్రిఫైస్
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేకపోతే
1: వెన్ యూ డు నాట్ సెల్ఫ్ సాక్రిఫైస్
0: సెల్ఫ్ రియలైజేషన్ కోట్ల మైళ్ళు దూరంగా ఉంటారు
1: ద సెల్ఫ్ రియలైజేషన్ విల్ బి ఫార్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మైల్స్
0: అనేక మంది అడుగుతుంటారు వాట్ యూ వాంట్ అని అడిగినప్పుడు ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్
1: మెనీ ఆస్క్ వాట్ యూ వాంట్ అండ్ దే సే ఐ వాంట్ సెల్ఫ్ రియలైజేషన్
0: ఇది మార్కెట్ లో ఉన్నటువంటి కూరగాయలు కాదు
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ అవైలబుల్ లైక్ వెజిటబుల్
0: లభించేటువంటిది కాదు
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ యూ గెట్ సర్వ్
0: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో
1: బట్ ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: అప్పుడే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది
1: దెన్ యూ అటైన్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్ వచ్చిందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు
1: దెన్ వేర్ దేర్ ఇస్ సాటిస్ఫాక్షన్ దేర్ విల్ బి సాక్రిఫైస్
0: అప్పుడు నీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది
1: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్
0: వేయకుండా గోడ కడితే అది నిలుస్తుందా
1: వితౌట్ ఫౌండేషన్ యూ కెనాట్ రైజ్ ద వాల్
0: నీ గోడ కట్టకుండా పోయి టాప్ వేస్తే అది ఉంటుందా
1: వెన్ యూ డోంట్ రైజ్ ద వాల్ ద రూఫ్
0: కాన్ స్టాండ్ ఇంట్లో మనం జీవించడానికి సాధ్యమవుతుందా
1: వితౌట్ ద రూఫ్ కెన్ యూ లివ్ దేర్
0: ఇల్లే కాదు అది ఇల్లే కాదు
1: ఇట్స్ నో హౌస్ అట్ ఆల్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్
0: సాటిస్ఫాక్షన్ వాల్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: వాల్ సాక్రిఫైస్ రూఫ్
1: సాక్రిఫైస్ రూఫ్
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్
0: ఇంటి యొక్క ఏకత్వంలో సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఆల్ ద ఫైవ్ సెల్ఫ్ ఇస్ కామన్
0: ఆ సెల్ఫ్ అనగా ఏమిటి
1: వాట్ ఈస్ ద సెల్ఫ్
0: నీ దేహమా
1: ద బాడీ
0: ఏ నీ మనసా
1: మైండ్
0: ఏ నీ బుద్ధియా
1: ఆర్ ఇంటెలెక్ట్
0: నీ చింతిచ్చా కానే కాదు
1: ఆర్ సెన్సెస్ నో
0: సెల్ఫ్ అనగా ఆత్మనే సెల్ఫ్
1: ద సెల్ఫ్ ఇస్ ఆత్మ
0: కనుక అట్టి ఆత్మవిశ్వాసాన్ని ఈనాడు దూరం చేసుకుని
1: You are away from self-confidence today.
0: కేవలం గ్రంథ పరిచయమైనటువంటి పుస్తక ఆధారాన్ని నువ్వు తీసుకుని,
1: you rely on the textual knowledge.
0: తద్వారా యూనివర్సిటీలో ఇచ్చేటువంటి పట్టాన్ని చేతులు పట్టుకుని,
1: you receive the degrees from the university.
0: ఆఫీస్ కు సర్వీస్ సర్వీస్ సర్వీస్ సర్వీస్ పోతున్నాడు.
1: You just go around the offices in search of a job.
0: ఎంతమందో ఎంప్లాయ్మెంట్ దీనికంతా కూడాను ఎంతో రాస్తున్నారు.
1: Many register their employment.
0: అప్లై చేస్తున్నారు.
1: They apply.
0: కానీ నో రిప్లై.
1: But for these, they apply but no reply.
0: దీని వల్లనే నాన్ ఎంప్లాయ్మెంట్ అధికమైపోయింది.
1: ఫర్ దిస్ రీజన్ నాన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్.
0: నాన్ ఎంప్లాయ్మెంట్ కావటం చేతనే అనేక మంది విపరీతమైన మార్గాల్లో ప్రవేశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ మెనీ టేక్ టు రాంగ్ పాత్.
0: దొంగలంతా వీండ్లే.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్.
0: హైజాకర్స్ అంతా వీండ్లే.
1: హైజాకర్స్ ఆర్ దే.
0: కిడ్నాపర్స్ అంతా వీండ్లే.
1: కిడ్నాపర్స్.
0: అందరూ చదువుకున్న వాళ్ళే.
1: ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వీళ్ళకు తగినటువంటి పనిని అందించలేకపోవటమే మూల కారణం.
1: దే హావ్ నాట్ బీన్ గివెన్ ద వర్క్.
0: కానీ పనులు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం కాలేజీలు మాత్రం స్టార్ట్ చేస్తున్నాయి.
1: దే డోంట్ గివ్ దెమ్ జాబ్ బట్ గవర్నమెంట్ స్టార్ట్స్ కాలేజెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మన ప్రపంచంలో ఎంతమంది అవసరమో దానికి తగినటువంటి దీనిగా మనం ప్రయత్నించాలి.
1: ఇట్ దేర్ షుడ్ బి నీడ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ టేక్.
0: ఏంటి ఈ చదువు?
1: వాట్ దిస్ ఎడ్యుకేషన్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: Having learnt, it is the foolish one who doesn't know one's own self.
0: Yanta chaduvu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Having learnt, a mean man will never give up his mean habit.
0: Karachi chaduva chaduva tarkavadame kani.
1: The education is just the argumentation.
0: Purna jnanam eppudu pondaledu.
1: He will not have comprehensive knowledge.
0: Chaduvu chadivi chadivi chavanganetiki.
1: Having been educated, why should you die?
0: Chavu leni chaduvu chaduvavalayu.
1: You should study that way so as to be immortal.
0: Nenu ee sachya chaduvu anta manaku.
1: Why should we study to die?
0: Nenu deeni valla dhanam vastundi.
1: You get money.
0: Ee dhanam valla kontha kaalam sukhistavu.
1: With this money you'll be happy.
0: Tarvata sachin tarvata em sukhistavu?
1: After death how do you
0: dhanam em chestavu?
1: What do you do with the money?
0: Anduvallane
1: so
0: oka vyakti గ్రామాన్ని ఉచ్చరిస్తూ కూర్చున్నాడట నదీ తీరంలో.

0: ఓ మూఢుడా, నీ గ్రామాన్ని చదువుతున్నావు, ఎంతో నీవు పాణి గ్రామాన్ని నీవు ఉచ్చరిస్తున్నావు, ఈ గ్రామం వల్ల వచ్చే ఫలితం నీకేమిటి?
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు ఆర్ గోయింగ్ త్రూ ద గ్రామర్ రిటన్ బై పాణి.
0: ఈ గ్రామర్ వల్ల నాకు గొప్ప పండితుని అవుతానని జవాబు చెప్పాడు.
1: ద రిప్లై ఇస్ బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ ఇస్ కాలర్.
0: ఇచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఇట్?
0: మహారాజు దగ్గర నేను ఒక గొప్ప పాండిత్యం వహిస్తానన్నాడు.
1: హి విల్ సే దట్ హి విల్ ఎగ్జిబిట్ హిస్ స్కాలర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంపైర్. ఈ
0: పాండిత్యం వల్ల నీకు లభించేటువంటి ఆదాయం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: మహారాజు గారు నాకు దండిగా దానం ఇస్తారు, ధర్మం ఇస్తారు, ధనం ఇస్తారు.
1: ద కింగ్ విల్ పాస్ ఆన్ లాట్స్ ఆఫ్ వెల్త్.
0: ఆ ధనం వల్ల నీవు ఏ సుఖం కలుగుతుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ మనీ?
0: నా కుటుంబం సుఖంగా జీవిస్తాము అన్నారు.
1: ఐ అండ్ మై ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
0: ఎంతవరకు జీవిస్తాము అన్నారు?
1: హౌ లాంగ్?
0: నన్ను బ్రతికినంత కాలము సుఖంగా జీవిస్తానన్నాడు.
1: టిల్ ద లాస్ట్ టైం వి హ్యాపీ.
0: ఆ తర్వాత నీకు ఈ ధనం ఏం చేస్తుంది?
1: లేటర్ వాట్ విల్ ఇట్ డూ?
0: తెలియదు అన్నాడు.
1: ఐ డు నాట్ నో.
0: ఇంత మాత్రం తెలియనటువంటి వాడు ఈ చదువు యొక్క ప్రయోజనం ఏమిటి?
1: వి డోంట్ నో వాట్ ఇస్ ది సన్ ఆఫ్ ఆల్ ది ఎడ్యుకేషన్.
0: మానవుడు కూడా కోటీశ్వరుడు మొదలు కూడా కోటి పేద వరకు కూడా సత్యంత వరకు తింటున్నాడు, బతుకుతున్నాడు.
1: Right from the millionaire to papa, they eat and drink.
0: వాడు వస్తున్నాడు.
1: He dies and so too he.
0: ఈ యొక్క పూర్ణత్వానికి ఏది కారణం?
1: What is that is responsible for?
0: కాని అది శాంతి, శాంతి, శాంతి.
1: That is peace.
0: దేహం మరణించిన తర్వాత కూడా ఆత్మకు శాంతి కావాలి.
1: Even after the death of the body, peace is needed for the spirit.
0: ఆ శాంతి నిజమైన శాంతి.
1: That peace is the
0: truth. శాంతి మనకి ఎప్పుడు లభ్యమవుతుంది?
1: When do you acquire it?
0: I want peace. మూడు అక్షరాలు, మూడు పదాలు.
1: I want peace. Three words.
0: I want peace.
1: I want peace.
0: I ego.
1: I ego.
0: Want desire.
1: Want desire.
0: ఇన్ని చంపేస్తే పీస్ నీకు ఎక్కడ నిలుస్తుంది?
1: With these two, how do you expect to be peaceful?
0: కరెక్ట్. నీ పీస్ నీ దగ్గరనే ఉంటుండాలి.
1: The peace is in you.
0: ఇప్పుడంతా నీ పీస్ ని పీసెస్ చేస్తున్నావు.
1: But you are making peace into pieces.
0: చదువుల వల్ల మనకు శాంతి రాదు.
1: You can never be peaceful after education.
0: చదవాలి.
1: What
0: ఈ లౌకిక చదువులతో పాటు
1: along with the worldly education,
0: ఆధ్యాత్మిక చదువు కూడా ఉంటుండాలి.
1: The spiritual education,
0: ఆధ్యాత్మిక చదువుతో పాటు
1: along with
0: నైతిక సుఖం కూడా, నైతిక చదువు కూడా ఉంటుండాలి.
1: The moral education is necessary.
0: ఈ moral education లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without moral education,
0: కానీ
1: no ఈనాటి
0: మోడర్న్ బాయ్స్ మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం అర్థం కాదు.
1: ద మోడర్న్ బాయ్స్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మోరల్ ప్రిన్సిపల్.
0: ఇది మోరల్ ఎడ్యుకేషన్, ఇది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: దిస్ ఇస్ మోరల్ ఎడ్యుకేషన్, వైల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఎలాంటిది? స్ప్లిట్ ఆఫ్ లవ్.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రౌండ్ ది స్ప్లిటింగ్ ఆఫ్ లవ్.
0: మోరల్ ఎడ్యుకేషన్ స్పిరిట్ ఆఫ్ లవ్.
1: But the moral education is the spirit of love.
0: కనుక స్పిరిట్ ఆఫ్ లవ్ ని మీరు సంపాదించుకోవాలి.
1: So acquire the spirit of love.
0: స్పిరిట్ ఆఫ్ లవ్ ప్రధానం కాదు.
1: Not the spirit of love.
0: చదువుకోవాల్సినటువంటి చదువు ఆధ్యాత్మిక చదువుతో పాటు లౌకిక చదువు కూడా మీరు చేసుకోవాలి.
1: Along with the spiritual knowledge, have the worldly knowledge too.
0: ఇది ఈ విధంగా చెప్పేటువంటి స్వామి ఎందుకు విద్యాలయం స్థాపించాడు అని మీరు అడగవచ్చు.
1: You may put a question, when Swami says so, why should we start institutions?
0: Subjects anta kudunu praveshapettarani adagavachchu.
1: You may ask why there are subjects like this.
0: Kaani ee yokka vidya samastha anetuvanti vidya gramam kaani kontha mana yokka university tattvam kaani ivanni sthapinchadaniki kaaranam em?
1: What are the reason behind establishing these institutes and colleges?
0: Ee vidhamainatuvanti kalasaralu viswavidyalayamule yerpadakapothe meeru evvaru ikkadiki raaru.
1: When these colleges and universities are not started, no one will come here.
0: Yesoda Krishnuni pattalani aneka rakamulga prayatnam chesindi.
1: Yesoda made several attempts to catch hold of Krishna.
0: Kani adini pattataniki sadhyam kakapoyindi.
1: But she could not catch him.
0: Cheppindi Krishnuniki.
1: So she told
0: Krishna, enduku inta gola chestunnavu? Krishnaanta kudanu nee valla chaala అశాంతిగా ఉంటుండాలి.
1: కృష్ణ, వై ఆర్ యూ సో మిస్టియస్?
0: ఎందుకు ఇతరుల ఇంటికంతా నీవు పోయి ఈ వెన్ననంత దొంగిలించి యశోద కుమారుడు దొంగ దొంగ అనేటువంటి ఈ చెడ్డ పేరును ఎందుకు నీవు సంపాదిస్తున్నావు?
1: వై డూ స్టెప్ ఇన్ అదర్స్ హౌసెస్ ఇన్ ద నైబర్హుడ్ అండ్ స్టీల్ దేర్ బతా గెట్ ది నేమ్ ఆఫ్ ఎ థీఫ్?

0: నేను పెడితే తినవు, మన ఇంటి వెన్న నీకు అసహ్యంగా ఉంటుంటాదా, పొరుగింటి వెన్న నీకు చాలా రుచిగా ఉంటాదా, ఎందుకు నీ విధంగా పోయి దొంగా అనేటువంటి పేరు నీవు ఎందుకు సంపాదించుకుంటావు?
1: యూ డోంట్ ఈట్ ది బటర్ రైస్ సర్, బట్ యూ ఎంటర్ ఇంటు ది నైబర్హుడ్ అండ్ స్టీల్ ది బటర్. ఇట్ ఇస్ సో డిలీషియస్.
0: ఇలాంటి రహస్యాన్ని చెప్పే నిమిత్తమై కృష్ణుని పట్టాలని ప్రయత్నం చేసింది.
1: షీ వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: చిక్కలేదు.
1: షీ కుడ్ంట్.
0: కొట్టాలని ప్రయత్నం చేసింది.
1: షీ వాంటెడ్ టు బీట్.
0: చిక్కితే కదా కొట్టడం.
1: వేర్ షీ కుడ్ంట్ క్యాచ్, షీ కుడ్ంట్ బీట్.
0: కనుక కృష్ణుడికి ఏది ప్రీతి?
1: వాట్ ఇస్ ద కృష్ణ లైక్?
0: వెన్న ప్రీతి.
1: హీ లైక్స్
0: వెన్నను ఒక చేతిలో పెట్టుకుని,
1: విత్ బటర్ ఆన్ వన్ హ్యాండ్,
0: కర్ర మరొక చేతిలో వెనక దాచుకుని,
1: విత్ ది స్టిక్ ఆన్ అనదర్ హ్యాండ్ హిడెన్
0: బిహైండ్, ఇదిగో ఈ వెన్న అని చూపించుతూ
1: వచ్చింది. కృష్ణ కమ్ ఆన్, కమ్ ఆన్.
0: వెన్నను చూసి కృష్ణుడు దగ్గరకు వచ్చాడు.
1: కృష్ణ కేమ్ సోనీ అలు
0: పట్టింది, కర్రతో దెబ్బలు కొట్టింది.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ షీ హస్ బీటెన్ హిమ్ విత్ ది స్టిక్.
0: కనుక మీకు ఈ లౌకిక చదువులంతా చాలా ఇష్టం కనుక దానిని ఒక చేతిలో మీకు చూపించి మిమ్మల్ని ఆకర్షింపజేసుకుని తిరిగి ఆధ్యాత్మికమైన కర్రతో కొడుతుంది.
1: As you like the world education, this is shown to attract you, and then the training thereafter.
0: Meekanta kuda nee laukika vidyane chaala preeti.
1: You love this world education.
0: Meekaramainatundi laukika vidyane chooputu
1: showing all that you love.
0: Tadwara ikkada rappinchukoni
1: make you come here.
0: Adhyatmika margamlo mimmalni pravesha pettaru.
1: And see that you step into spiritual life.
0: Laukikamo adhyatmiko rendittiki oka ekatvam cheyatame swami yokka sankalpam.
1: Swami's will is to unify the spirituality and worldly knowledge.
0: Andukosamane meeku free ga education istunnam.
1: It is for that purpose free education is offered.
0: Okkokka degree boys kanta kodanu, arts boys kanta kodanu, okkokka boy head kanta kodanu 60,000 ఖర్చు పెడుతున్నాం.
1: ఫర్ హెడ్ 60,000 rupees ఆర్ స్పెండ్.
0: సైన్స్ పిల్లల కంటే కూడా 90,000 ఖర్చు అవుతా ఉంది.
1: ఈచ్ సైన్స్ స్టూడెంట్ 90,000.
0: ఈ కెమికల్స్ ఈ ప్రాక్టికల్స్ చాలా ఖర్చు ఉంటుంటుంది.
1: లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: ఇంత ఖర్చు పెట్టి ఇన్ని విధాల మిమ్మల్ని ప్రేమించి ఇన్ని విధాల దగ్గర చేర్చుకుని ఈ విధంగా చదువు చెప్పిస్తున్నామంటే దేనికోసం?
1: సో మచ్ మనీ స్పెండ్ and education is important.
0: ఆదాయం కానీ నాకు లాభం కానీ ఏమీ లేదు.
1: స్వామి గెట్స్ నో ప్రాఫిట్ అవుట్ ఆఫ్ యూ.
0: కానీ మీ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని.
1: బట్ ఓన్లీ విత్ వ్యూ టు మేక్ యువర్ లైఫ్ ఐడియల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని మీలో నింపి,
1: ఫిలింగ్ యూ స్పిరిచువాలిటీ,
0: ప్రవర్తనలో ప్రవేశపెట్టి,
1: మేక్ యూ బిహేవ్ ఇన్ ద వరల్డ్.
0: లక్ష్యము ఆధ్యాత్మికము,
1: ఎయిమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: లోకము పారమాత్మిక ప్రపంచ పరిస్థితి.
1: దిస్ వరల్డ్ ఇస్ ద ప్రజెంట్ పొజిషన్.
0: కనుక ఆత్మ లక్ష్యంలో నీవు ప్రకృతిని అనుభవించు.
1: కీపింగ్ ది ఆత్మ ఇస్ ది ఎయిమ్. ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: తప్పు లేదు.
1: నౌ మిస్టేక్.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వాన్ని చేసినప్పుడే నెగిటివ్ పాజిటివ్ చేసినట్టుగా ఉంటాయి.
1: బోత్ షుడ్ కంబైన్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: కనుక ఈ రహస్యాన్ని మీరు కూడా గుర్తించుకుని వర్తించండి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: కేవలం మీరు చదివినటువంటి చదువుల వల్ల,
1: అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: దేశానికి ఎంతైనా కూడా మేలు చేకూరుతుంది.
1: ది కంట్రీ విల్ ప్రాస్పర్.
0: మీరు నిజముగా ఒక విధమైనటువంటి దీక్షను పూరితే మీరు చేయలేనిటువంటిది ఏమీ లేదు.
1: ఇఫ్ యూ ఫాలో డిటర్మినేషన్ దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్.
0: అయితే విద్యార్థులారా, ఒక చిన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తించాలి.
1: బట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ దిస్ సింపుల్ పాయింట్ హియర్.
0: విద్యార్థుల లోపల ఈ విధమైనటువంటి పాలిటిక్స్ ను ప్రవేశపెట్టకండి.
1: ఇన్ స్టూడెంట్ కమ్యూనిటీ దేర్ షుడ్ నాట్ బి పాలిటిక్స్.
0: మీరు పాస్ అయిపోయి డిగ్రీ తీసుకుని ఒక అధికారంలో పోయినప్పుడు అప్పుడు మీ ఇష్టంగా మీరు పోవచ్చు.
1: The moment you pass and leave the institution, you can behave as you want.
0: Vidyarthi dashayandu matrame ee yokka politics lo rajakeeyallo praveshinchukovali.
1: So long your students never step into politics.
0: Dani valla rendidiki seenudaipotham.
1: Therefore you lose both.
0: Kanaka neevu uvai drashtidaipotham.
1: You will be losing both of them.
0: Neeku deshaniki kavalsinattu sahayam cheyi.
1: You serve this society.
0: సమాజంలో కావాల్సిన సహాయం చేయి.
1: యూ రెండర్ సర్వీస్.
0: కుటుంబానికి తగినటువంటి సహాయం చేయి.
1: యూ డూ ఇట్ అప్రోప్రియేట్.
0: పేదలకు తగినటువంటి సహాయం చేయి.
1: యూ డూ హెల్ప్ యువర్ ఫ్రెండ్.
0: ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు.
1: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ టు దాట్.
0: కానీ
1: బట్
0: రాజకీయాల్లో మాత్రం ప్రవేశించకూడదు.
1: నెవర్ ఎంటర్ ఇంటు పాలిటిక్స్.
0: విద్యావంతులైన తర్వాత,
1: ఆఫ్టర్ ఎడ్యుకేషన్,
0: ఉద్యోగంలో చేరిన తర్వాత,
1: ఆఫ్టర్
0: నీకు ఇష్టమైతే ఈ సత్యాన్ని రాజకీయంలో ప్రవేశపెట్టి తద్వారా దేశాన్ని ఉన్నత స్థాయికి తెప్పించండి.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ టేకింగ్ ఏ జాబ్, మేక్ రియలైజ్ దిస్ ట్రూత్ ఇన్ పాలిటిక్స్.
0: కానీ మనం స్వాతంత్రాన్ని ఎందుకు కోరాం?
1: వై డిడ్ యూ వాంట్ ఇండిపెండెన్స్?
0: భారతీయులు మాత్రమే ఉండాలని, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని, పరదేశీయులు దీంట్లో మనం ప్రవేశించకూడదని, పరదేశీయులు స్వాధీనంలో ఉండకూడదని స్వాతంత్ర్యం కోసం ఎంతనో త్యాగాలు చేస్తూ వచ్చారు.
1: మెనీ స్ట్రగుల్డ్ అండ్ సాక్రిఫైస్ ఫర్ దిస్ ఇండిపెండెన్స్ బికాస్ వీ వాంట్ టు ప్రిజర్వ్ ద కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ. And we got independence.
0: కాని దురదృష్టవశాత్తు ఐకమత్యం చెడిపోయింది.
1: But unfortunately we lost unity.
0: స్వాతంత్రం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of independence?
0: ఆనాడు తెల్లవారు మిమ్మల్ని బాధ పెట్టూ వచ్చారు.
1: You were harmed by white men.
0: తెల్లవారు నల్లవారిని బాధ పెట్టూ వచ్చారు.
1: Today black people.
0: నల్లవారు నల్లవారిని బాధ పెట్టూ వస్తున్నారు.
1: The black people are harming the black people only.
0: ఏంటి ఈ స్వాతంత్రం యొక్క ప్రయోజనం?
1: What is the use of independence?
0: ఐకమత్యం కావాలి.
1: Unity is needed.
0: ఈ యూనిటీ లేకపోతే ఎన్ని స్వాతంత్రాలు వచ్చినప్పటికీ ఏమి ఇతరము ప్రయోజనం లేదు.
1: Without unity there is no use of this independence.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని మీరు సరైన అర్థములుగా గుర్తించి ఆ స్వాతంత్రంకి తగినటువంటి విలువను అందించాలి.
1: So know the proper meaning of the independence and attached value.
0: ఈనాడు మీరు ప్రామిస్ చేశారు.
1: Today you made a promise.
0: వైస్ ఛాన్సలర్ చెప్పినంతా ప్రామిస్ చేశారు.
1: You repeated what all that said by వైస్ ఛాన్సలర.
0: ఈ వాగ్దానం అంటే ఏమిటి?
1: What is that?
0: కానీ ఇప్పుడు ప్రపంచంలో వాక్ దానం అంటే వాక్ను మాత్రం దానం చేస్తున్నారు.
1: దే సింప్లీ ఆఫర్ ద వర్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది కాదు దానము.
1: ఇట్స్ నాట్ వన్.
0: ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ హృదయాన్ని దానం చేయాలి.
1: యూ హ్యావ్ టు ఆఫర్ యువర్ హార్ట్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: హృదయంలో దానం చేయాలి.
1: యూ హ్యావ్ టు ఆఫర్
0: అదే వాక్ దానం. హృదయం నుంచి వాక్లో ప్రవేశించి వాక్లో నుంచి హస్తంలో ప్రవేశించాలి.
1: యూ హ్యావ్ టు సే అండ్ డూ చారిటీ హోల్ హార్టెడ్లీ.
0: అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడిపోతుంది.
1: దెన్ దేర్ విల్ బి యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: ఈ యొక్క కాన్వకేషన్ లో మాత్రం మీరు వాగ్దానం చేసి బయటపోయిన తర్వాత వీరికి విరుద్ధంగా నటించినారంటే ప్రవర్తించినారంటే ఇంతకంటే పాపం మరొకటి లేదు.
1: Therefore if you make promises during the time of convocation and behave in the opposite way,
0: సాధ్యమైనంత వరకు కూడా మీ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ప్రాణాన్ని త్యాగం చేయండి.
1: Therefore to keep up the promise ready to sacrifice your life,
0: దాన్ని మాత్రం మరవకూడదు.
1: But never forget the promise.
0: కనుక ఇలాంటి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క విద్యను మనము హృదయంలో నింపుకొని సమాజంలో ప్రవేశపెట్టి దేశాన్ని సంరక్షించండి.
1: And therefore keep and preserve this truth and eternal truth and protect the country.
0: అపకారం అనేటువంటి భావం కలలో కూడా తలంచకూడదు.
1: Never dream harming the country.
0: మన దేశం దీన్ని రక్షించాలని ఏ దేశం వాడు ఆ దేశం యొక్క అభిమానాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, తప్పలేదు.
1: People of different countries should struggle for their countries.
0: కానీ కన్న తల్లిని వదిలిపెట్టి సౌత్ తల్లిని మాత్రం ప్రేమిస్తున్నాం ఇప్పుడు.
1: But you leave your own mother and you love your stepmother.
0: ఈ దేశం యొక్క క్షేమాన్ని విస్మరించి విదేశీయుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాము.
1: You forget the progress of your country.
0: ఈ దేశాన్ని విదేశాన్ని సర్వదేశాన్ని కూడా అభిలషించు.
1: You desire the progress of all countries.
0: సర్వదేశాన్ని నీవు ఆశించు.
1: You also expect
0: లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. అన్ని దేశములు కూడా సుఖంగా ఉంటుండాలి.
1: Let all countries be happy.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మన యొక్క ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని మీరు వెళ్ళాలి.
1: You should learn these broad feelings in our institute.
0: ఇది స్వామి అందించేటువంటి ప్రధానమైనటువంటి ప్రేమ సందేశం.
1: This is the message of love of Bhagavan.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు తలుస్తున్నారో లేదు,
1: whether you know or not,
0: కానీ ఈ భరతమాత మీ నిమిత్తమై ఎంత పరిపాలిస్తుంటున్నదో మీకు తెలియదు.
1: You don't know how this mother Bharat is crying. You don't know.
0: కానీ మీరు మేము భారతదేశంలో పుట్టాము అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ది బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ బోర్న్ ఇన్ భారత్.
0: మీ నిమిత్తమై భరతమాత కావలసినంత సంపదను దాచిపెట్టింది.
1: ద మదర్ భారత్ హాస్ హిడెన్ సో మచ్ ఆఫ్ ట్రెజర్ ఫర్ యు.
0: సంపదకు లిమిటే లేదు.
1: ఇట్ ఈస్ లిమిట్లెస్.
0: ఏమిటి ఆ సంపద?
1: వాట్ ఈస్ దట్ వెల్త్?
0: ప్రజ్ఞానం సంపద, విజ్ఞానం సంపద,
1: సైన్స్ సంపద,
0: ఆధ్యాత్మిక సంపద,
1: స్పిరిచువాలిటీ,
0: అదే మీ జీవిత రస సంపద.
1: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్
0: ఈ సంపదను మీకు కావలసినంత పెట్టుకుని ఉంటుంది భరతమాత.
1: భరతమాత హెస్ గట్ లాట్స్ ఆఫ్ ద ట్రెజర్.
0: వచ్చి దాన్ని అనుభవిస్తున్నారు కానీ స్వదేశీయులు దాన్ని అనుభవించడం ప్రయత్నించడం లేదు.
1: ఫారినర్స్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ ది నేటివ్స్.
0: అందరూ అనుభవించండి.
1: ఆల్ స్టూడెంట్స్ ఆల్.
0: ఇది బృందావనం అని అందరిదే, గోవిందుడు అందరి వాడేదే.
1: బృందావన్ బిలాంగ్స్ ఎవ్రీబడి అండ్ గోవింద బిలాంగ్స్ ఎవ్రీబడి.
0: పర్వులకు అధికారం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హాస్ అథారిటీ.
0: విదేశీయులు కూడా దీన్ని అనుభవించవచ్చు.
1: ఈ ఫారినర్స్ కెన్ ఎంజాయ్.
0: కనుక మీరు అనుభవించి ఆనందించి మీ తోటి మానవులకు దీన్ని పంచిపెడతారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ లెర్న్ ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు చదువుకున్నందుకు విద్యార్థులు అనుకుంటున్నందుకు ఒక అర్థం కూడా గుర్తించాలి.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్
0: స్టూడెంట్ ఇతి విద్య.
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇస్ విద్యార్థి.
0: సా విద్యాయా ముక్తే. మానవత్వాన్ని విముక్తి గావించేటువంటి విద్య నిజమైన విద్య.
1: True education is that which takes you above the human level.
0: మన యొక్క మానవత్వానికి విలువను సంపాదించుకోవాలి.
1: We should attain the value of human life.
0: సమాజంలో వెళ్లి అల్లరిగా చిల్లరిగా నీవు ప్రవర్తించినావంటే తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చిన వాళ్ళవుతావు.
1: ఇఫ్ యు బిహేవ్ ఇన్ ఎ చీప్ వే ఇన్ సొసైటీ యు విల్ బి పుట్టింగ్ యువర్ పేరెంట్స్ టు డిస్రెప్యూట్.
0: అపకీర్తి తెచ్చిన వాళ్ళవుతావు.
1: యు విల్ బి బ్రింగింగ్ బ్యాడ్ నేమ్.
0: తల్లిదండ్రులకు మొట్టమొదటి కీర్తిని తెప్పించండి.
1: యు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్ ఫస్ట్.
0: అందువల్లనే ప్రహ్లాదు కూడా చెప్పాడు.
1: సో ప్రహ్లాద సే
0: నారాయణ్ని విశ్వసించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద హెడ్ ఫెయిత్ ఇన్ నారాయణ.
0: నామరూపాన్ని విశ్వసించినటువంటి వాడు హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపు హెడ్ ఫెయిత్ ఇన్
0: నారాయణ. ఇందుగల అందులేని సందేహం వలదని భజించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఎందు చూసినా విశ్వమే కాని విష్ణువు లేడని వాదించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఆర్గ్యూడ్ దేర్ ఇస్ ఓన్లీ వరల్డ్ బట్ దేర్ ఇస్ నో గాడ్.
0: చట్టగనపడికి ఎవరికి ఏ విధమైన గతి లభించిందో మీకే తెలుసు.
1: యు నో వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్.
0: ప్రహ్లాదుడు పరమాత్మ సన్నిధిని పొందాడు.
1: ప్రహ్లాద అటైన్ ద ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: హిరణ్యకశిపు దుర్గతిని పొందాడు.
1: హిరణ్యకశిపు ఇస్ కంప్లీట్లీ లాస్ట్.
0: కనుకని భగవంతుడు ఎక్కడ చూసినా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు చెప్పాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. దట్స్ వాట్ ప్రహ్లాద్.
0: ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: ద ఫాదర్ కెనాట్ బి హ్యాపీ బై బిగెటింగ్ ఎ సన్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: The father cannot be proud by beginning
0: his son.
1: When other society praises
0: him, then
1: only he will be happy about his son.
0: Not the sweet distribution
1: at the
0: time of birth.
1: It's not the sweet
0: distribution. It is
1: not the
0: distribution.
1: We have to distribute the speech when he earns a good name.
0: అంతవరకు వీడు పుట్టిన వాడని మనం భావించకూడదు.
1: Till then we cannot consider
0: him. ఉన్నాడు ఒక వ్యక్తిగా మంచి కీర్తిని సంపాదించాడు.
1: You should get a good name.
0: అప్పుడే వీడు పుట్టినందుకు సార్థకం.
1: That is redemption for your birth.
0: కనుక మీరు పుట్టినందుకు మీ పట్టణానికి వెళ్లి ఇల్లు ఇల్లు కుక్కల వలె పిల్లల వలె రాట్ వలె క్యాట్ వలె తిరగకూడదు.
1: Having been born, don't move about like cats and rats, house to house.
0: మీరు మానవులం.
1: We are human beings.
0: ఇళ్ళల్లో తిరిగేటువంటి ర్యాట్స్ క్యాట్స్.
1: The one that moves house to house is cat and a rat.
0: కనుక ఈ విధంగా మనకు పని లేదు. ఇళ్ళల్లో తిరుగుతున్నారు, ఎవరు చిక్కితే వారితో ప్రవేశిస్తున్నారు, కానీ అది మంచిది కాదు.
1: You have no job and you follow everyone. That's not good.
0: అపకీర్తి కంటే కూడా మరణమే మేలు.
1: Death is better than getting a bad name.
0: కనుక ఇలాంటి ఇగ్నరెన్స్ అనేటువంటి మనం ప్రవేశించకూడదు.
1: We should not have such a friend.
0: Death is better than ignorance.
1: Death is better than ignorance.
0: కనుక మనము ఈ ఇగ్నరెన్స్ అమాయకత్వంలో కాని లేక గర్వంతో కాని లేక అహంకారంతో కాని ఇంకే విధమైన అసూయతో కాని జీవితాన్ని వ్యర్థం చేయకూడదు.
1: Therefore we should never waste our life because of ego and ignorance.
0: ఎవరు మీ ఫ్రెండ్స్?
1: Who are your friends?
0: ఈ ఫ్రెండ్స్ అంతా నిజమైనటువంటి ఫ్రెండ్స్?
1: Are they your true friends?
0: మీ తండ్రి చక్కగా అధికారంలో ఉండినంత వరకు.
1: So long your father in
0: position.
1: When you got pocket full
0: hello,
1: of money.
0: Hello, hello, hello, hello. Hundreds of friends are still there.
1: You'll have hundreds of friends saying hello, hello.
0: Kani tandri retired aipothani.
1: The moment father retired.
0: Jobilo dabbu tagipothani.
1: The pocket is empty.
0: Hello ani kuda andru. Goodbye ani kuda chepparu.
1: They don't say even goodbye.
0: Ninnu tappinchukoni tiriyadaniki prayatnistunnaru.
1: They will try to escape and avoid you.
0: Kaadu. Anni samayamlandu kuda nu. God okkade. With you, in you, around you, above you, below you.
1: At all times, God is one with you, in you, around you, above you.
0: నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండినప్పటికీ దైవం నిన్ను వదలడు.
1: Under any circumstances you may be, God will
0: never leave you. కాబట్టి ఒక దైవంతో నీ ఫ్రెండ్షిప్ కావాలి కానీ.
1: So you should have developed friendship towards God.
0: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్.
1: The other things are temporary friendship.
0: నువ్వు చదివినందుకు ఆ చదువుకు తగినటువంటి విలువను అందించాలి.
1: You should attach value to proper education. That is the true value.
0: అదే మానవతా గుణము.
1: That is human value.
0: అదే మానవతా విలువ.
1: That is human value.
0: అలాంటి మానవతా విలువను మీరు సంరక్షించుకుని జగత్తులో జీవించి సత్కీర్తిని ఆర్జించి సహాయంలో మునిగి ఇన్స్టిట్యూట్కు తగినటువంటి యొక్క సార్థక నామాన్ని తేవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Therefore, you should develop the human values, cultivate them, share with everybody. Serve the country and get a good name to the institute.
0: Premani penchukondi.
1: Develop love.
0: Ee prema andariki panchukondi.
1: Share the love with everybody.
0: Ee vidhanga penchukovali.
1: How?
0: Bhagavat naamam chetani ee prema perugutundi.
1: By chanting God's name you can develop love.
2: Prema mudita manase.

0: उत्तरत उपदधाति
1: ता उत्तरत उपदधाति
0: ओजसावा एतावहं ते।

0: అపాగుం సర్వత్వాయ
1: అపాగుం సర్వత్వాయ అపాగుం సర్వత్వాయ
0: పుష్కర పర్ణగుం
1: పుష్

పుష్కరపర్ణగుం రుక్మం పురుషమిత్యుపదధాతి. పుష్కరపర్ణగుం రుక్మం పురుషమిత్యుపదధాతి. తపోవై పుష్కరపర్ణం తపోవై పుష్కరపర్ణం సత్యగుం రుక్మః సత్యగుం రుక్మః అమృతం పురుషః అమృతం పురుషః.

ప్రజననమోస్తుతి విసర్గబిందు మాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసో

0: atmic level is the mind, as Swami is rightly saying here. And all the distortions are governed by these gunas. So basically there is a universal mind, and in fact I think you mentioned it in one of those sessions when we were doing how the collective consciousness of people was raised and inspired at different points in time.
1: Right.
0: Like how a series of scientific discoveries came about. You know, it's not an accident. Actually, when you start seeing scientific discovery as, you know, unraveling the mysteries of nature, definitely that's one step closer to the creator.
1: Right.
0: But, you know, it's going the other way around right now.
1: No, that's the beautiful thing. Even as you're saying about that card of putting Swami in the heart,
0: mm-hmm.
1: you know, that's how Swami teaches with very, very small lessons.
0: That's right.
1: You know, when you hear it here in a discourse, it appears like a such an esoteric, you know, concept.
0: Mm.
1: But Swami taught it so beautifully in that. I remember, I think we mentioned this before also.
0: Mm.
1: There's this bhajan which we all sing, you know, Jai Jai Bhavani Ma.
0: Mm.
1: In that, there is a line which was initially written as Atmani Vasima. Last penultimate line ends with Atmani Vasima Sai Bhavani Ma. And when this bhajan was once being sung in front of Swami, Swami stopped the singer and said, "What are you singing?" He said, "What is this Atma Nivasi?" He's saying, "He is the Atma. The Lord is the Atma in you is the Lord Himself."
0: Correct.
1: You know, Swami is drilling in the idea that stop thinking that God resides in you. Your reality is God.
0: There was another bhajan that must have shocked Swami. It said, "Atma mein bas jao, Baba."
1: Okay.
0: So now Swami would ask whether I should catch a bus or a train and get into the Atma.
1: I think that's why, you know, when Swami makes small corrections, that bhajan which I mentioned, now we sing it as Hriday Nivasima.
0: That's right.
1: Mm-hmm. No, but the way Swami teaches some of these very, you know, simple lessons, but you know, when you listen to it in a discourse, when you read it in a, let's say, Viveka Chudamani or something.
0: Oh my God, Viveka Chudamani is really complex. Really, and the way Swami has brought it out in this series is really amazing. So I think that's about what Swami spoke in this clip. Do you think we have time for the next clip?
1: Yeah, I think we can go to that, because I think there's a continuation of this which is being followed in that clip.
0: Okay.
1: You might be able to get a better picture there.
2: నీకు తల్లి ఉంటున్నది, యు హావ్ గాట్ తండ్రి ఉంటారు, యు హావ్ గాట్ మదర్ ఉంటున్నారు,
3: చిల్డ్రన్.
2: కానీ ఈ తల్లిని తండ్రిని బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
3: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యు వుడ్ బి లవింగ్ యువర్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్.
2: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
3: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
2: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
3: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
2: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
3: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్ మదర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్.
2: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
3: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
2: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
3: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
2: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
3: యు హావ్ గాట్ సో మచ్ ఆఫ్ ఫర్మ్ లవ్ బికాస్ యు కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్.
2: అట్టి నీటి బుడగ వంటి యొక్క దేహం పైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుంది.
3: యు ఆర్ డెవలపింగ్ సో మచ్ ఆఫ్ లవ్ ఆన్ ఎ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ బట్ యు ఆర్ నాట్ హావింగ్ సచ్ పర్మనెంట్ లవ్ ఆన్ ఆత్మ.
2: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
3: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
2: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
3: ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఇస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
2: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
3: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
2: శారీరక సంబంధం

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ కుతరులైన అనాది భారతదేశంలో పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో శాస్త్రముల నుంచి నిమిత్తమై వాటి అంతరాత్మను అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated. We have to believe and we have to accept that man's life is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one. What you see, the movement and the life in nature, is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: If we do not establish and see in man's life the truth of divinity and the truth of the Lord, but instead of that, if in the life we only see the social aspect and the group aspect, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి. దీని యొక్క సంకల్పములే దీనికి సరైనటువంటి ఫలితములుగా గోచరిస్తున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమస్య స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి యొక్క సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞాని సర్వభూతాంతరాత్మ ఇట్టి సత్యములను ఆదేవ రూపమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తూ ఉంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందిస్తున్నాడు. అది ఏ బుద్ధి?
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But today,
1: దాన్ని ఆ మార్గంలో ప్రవేశించలేక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మానర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మానర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మన జీవితం తెల్లవారని మొదలు రాత్రి వరకు బయట సృష్టి ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖం సౌభాగ్యం కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలిపోవటం లేదు.
0: Throughout our life, we are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటే ప్రాణాడుకోవటము ఇది మానవత్వానికి మతిపోతున్నట్టుగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: Yetti vidyavantudaina, yetti balavantudaina, yetti gunavantudaina, yetti adhikaravantudaina kodu. కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని వ్యర్థంలో తాను నిరసన పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు ద్వాపరయుగంలో ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమై వెతికేటువంటిది అన్నమును వెతికేటువంటి వాడు పాపి, ఆస్తులు వెతికేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
0: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
1: ఇలాంటి ఆత్మ నిమిత్తమై మనం అన్వేషించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు తాను గురువుల యొక్క పంచము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటిలో ఉండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రములు వచ్చి నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
0: If we therefore devote all our time to the realization of the inner divine spirit in us and we develop what may be called a good spiritual heart, then there will be a chance, and in fact God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and he will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact he will take you into himself.
1: కానీ వీటన్నిటికీ ఈ కామ క్రోధములు అనేటువంటి మహాపిశాచుల మానవుని వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడాను అతన్ని మానవత్వానికి మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
0: Unfortunately, through all this, the bad qualities such as lust, such as anger, such as greed and so on, they are keeping themselves close to man and they are turning him into inhuman and sometimes making him a beast.
1: కనుకనే ఇట్టి కామక్రోధములను అరికట్టుకోవడానికి, ఇట్టి కామక్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
1: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
0: The true place where these things reside are our bodily organs and our mind.
1: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకునేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
0: The bodily organs are born with the body, they are born in him, they work with him, they work for him, and if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతి అంటే మన జీవితం అంకితం చేస్తున్నాము కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
0: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
1: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచేటువంటిది కాదు, మనకు తట్టేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి మెడల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాంధ్రాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
0: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
1: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
0: For every man, peace of mind is absolutely necessary.
1: కాని ఈ మానసిక శాంతి ధనం వల్ల కాని పదం వల్ల కాని ఇంకే విధమైనటువంటి బలం వల్ల కాని మనకు లభించేటువంటి కాదు.
0: But this peace of mind is something which no one can get either by the possession of money or by the possession of a power or by the possession of some status.
1: స్వప్న దైవ భావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అవర్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఓన్లీ బై అవర్ ఫీలింగ్ అబౌట్ గాడ్ దట్
1: ఆధ్యాత్మిక మార్గములను తాకడము. మానవుని దైవం వైపు మరణించే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవము మానవీయులు అవతరింపజేసేటువంటి సత్యానికి మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
0: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
1: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: దట్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్స్యూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఈస్ పర్స్యూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఈస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
1: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగలోనేటువంటి సత్యం వాడు చేస్తూ కానీ పోలీసుల వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తనకు సత్యం తెలియదు కాదు. కనుక సత్యము ప్రతి యొక్క స్వరూపంగా తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
0: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈస్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
1: అట్టి సత్యమార్గమును మనం అవలంబింపజేసి సత్య స్వరూపాన్ని సందర్శింపజేసి సత్య ప్రకటన చేయనాడు మనం ఆచరించినప్పుడే మనకు భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సృష్టియే కాక యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడీ వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్దీ వన్.
1: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయడం నిమిత్తమై ఇట్టి పర్వదినములు అప్పుడప్పుడు మనకు ఏచించి తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపజేయడానికి తగినటువంటి యొక్క పురుగులు మనం చేసుకుంటున్నాం.
0: It is to enable us to proclaim truth in that manner. Such sacred festival days like this come occasionally, and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
1: ఈనాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కూడా వేరుతుంది.
0: Today, for this sacred day of Mahashivaratri, there is a separate inner meaning.
1: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతున్న చేతను ముక్తి పొందవచ్చును లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆలాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకటం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక ప్రవచనంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథల మూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శ మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
0: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
1: అందరికి చందమానం వేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అదమ్యమైన కొన్ని విధమైన ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
0: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్ we do show it to others by pointing the finger from a distance at the moon, so also the divine spirit which is in our body, the divinity which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
1: భగవంతుని భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారంగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనలో అందుకునేటువంటి
0: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
1: ఇట్టి ఆరంభమైనటువంటి ఆచారములకే ప్రధానమైనటువంటి స్థానము అందించి తన చిత్తశుద్ధిని మాత్రమే మరచి భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు. కనుక నేటి నుంచి మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాల కొన్ను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మల కొన్ను భగవత్ప్రీత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
0: From today onwards, one should remember that just for the sake of show or publicity, all these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship. We must develop with great care our own confidence and belief.
1: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి శ్రద్ధలు ఆ రెండు విధములు కూడా అభివృద్ధిగా ఉంటుంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
0: టుడే our belief and our faith in God gets somewhat strong if what you want comes about, if some good happens to you or if you have some prosperity. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
1: కష్టములు సుఖములు కూడా వేరు వేరేనేటువంటి కాదు. కష్ట సుఖములు రెండు మనం కలిసి దీని విడదీయనెవరి ధర్మము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము, కష్టము ఫలించలేను సుఖం పటము.
0: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
1: కనుక కష్ట సమయమునందు దీనికి కొన్ని కర్మలందే సుఖ సమయం కూడా మనకు ప్రాప్తిస్తుందని అనేటువంటి విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it's perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
1: భగవంతుని నమ్మి చెడినటువంటి వారు లోకంలో లేరు.
0: There is no one in this world who has really been let down if one had developed faith.
1: కొన్ని కర్మలనేటువంటి యొక్క కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి కనకాలం మాత్రమే మనకు బాధిస్తాయి. కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క కళ్ళని పన్నీరు మీలోనే ఉంటుంటారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ మొమెంటరీ అండ్ ట్రాన్సియంట్ సిచ్యువేషన్స్ it is possible that one gets into some difficulties and one feels some pain, but if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time.
1: జగమైన విగ్రహమునే భగవంతునిగా విశ్వసించినప్పుడు సజీవమైనటువంటి యొక్క మానవులను మనం సేవించడం చేత మనకు భగవత్ సేవగా ఎందుకు ప్రాప్తించలేదు.
0: While we are accepting and praying to stones, idols, and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings? Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual,
1: భగవంతుడు కేవలం ఏదో ఒక కారణమందు మాత్రమే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకించినటువంటి యొక్క శక్తి సామర్థ్యం అనుగ్రహించినారని మనం తెలుసుకోవడంలో భగవంతుని యొక్క

0: If we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even. A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?" His reply was, "Every day he has been uttering the word Shivoham, Shivoham." The teacher asked him, "What is the meaning of your saying Shivoham, Shivoham?" His reply was that the meaning, as he understood it, was that he was Shiva, he was Shiva. The teacher again pressed him and asked him, "I see, are you Shiva? Are you Shiva?" He said, "Yes."
1: I can Parvati ni ken kavali
0: annadu. The teacher then asked, "If that is so, what is Parvati to you?"
1: Mahamrava, Mahamrava, Parvati Mahashakti annadu.
0: The devotee realized that he had fallen into a trap and he said, "Oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power."
1: Anaga Shivudu Parvati Bhakta matrame aneetvanti vishwasam taru pettukovadam chetane Parvati Mahashakti ani nenu Shivudu kadani taru vishwasanni korukutunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా ఉన్నది సిద్ధించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతే అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఇవ్వడానికి అవకాశంగా ఉంటుంది.
0: దిస్ ఇస్ బికాస్ దిస్ పర్టికులర్ డివోటీ హీ హ్యాడ్ ది బిలీఫ్ అండ్ ది ఫీలింగ్ ఇన్ హిమ్ అబౌట్ శివ దట్ శివ ఈస్ ది హస్బెండ్ ఆఫ్ పార్వతి హూ ఈస్ ది మహాశక్తి. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
1: కనుక భగవంతుడు ఏ వచీలోను, ఏ అమర్నాథ్లోను, ఏ తిరుపతిలోను, ఏ భద్రాచలంలో ఉంటున్నాడనేటువంటి యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావేయాలి. భగవంతుడు సర్వ హృదయవాసి, సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనిమైనటువంటి ప్రకాశంతో వెలుగొందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు, అతని యొక్క స్థానం కైలాసము, వైకుంఠము, స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూడాలి.
0: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth. And it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath, we should be able to see and recognize it as our true self. It's only so long as that life breath

0: that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shavam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath. Today is Sivaratri. Siva means bliss and happiness. Ratri means it is darkness. To talk of darkness is to talk of it as a symbol of ignorance. It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri. In our body, we are full of ignorance. In our mind, we are full of desires and pleasures. In our stomach, we have got all kinds of things. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss. Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
1: Deen is start the day with love, spend the day with love, feel the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమతత్వంతో నేను మన జీవితాన్ని తెల్లవారు లేచాను. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎంత ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా రిటింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నీకు తిప్పి చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేగాని లేచిన దగ్గరనే సర్వెన్స్ పేరెంట్స్ అప్పు పడతావు, లేక కాఫీ తీసుకున్నారే నేను ఇంకొక కుక్కుపై కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
0: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
1: ప్రారంభంలో మనల్ని పోగొట్టాలని మనం చోటిచ్చినప్పుడు ఇంకా అంత్యమంతా కూడా నువ్వు దుఃఖంలో మనం అంతం చేస్తాము.
0: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
1: Kanuka manaku prarambhamu antamu rendu kudanu sakramane kunti margani avalambichinani koorukovali.
0: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
1: Soham soham ani puttinatundi kitta కొన్ని కొన్ని లోకం లోపల సోహము సోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంత్యంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతో అంత్యం చేసినప్పుడు దానికి సార్థకత పొందిపోతుంది.
0: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
1: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయవాదంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో కూడా దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైన జన్మ సార్థకం అవుతుంది. కాన మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యార్థంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు ధన కనక వస్తువు అహనాలతో మనం యొక్క జీవితాన్ని గడుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
0: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have Nama Sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a Divine Discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivaratri. Thank you and Sai Ram.

సామవేదము షణ్ముఖ శర్మ గారు రాసిన ఆ సాయి స్తుతిని స్వరపరిచింది మా పితృవరేణులు మల్లారి సురబాబు గారు స్వామి.

kalitu walinya.